ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం ఆశ్వయుజ మాసం 12వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. స్టూడియోలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 32 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలకు సమయం 6:05. అర్చన. ప్రతిరోజు క్షేత్రదర్శినిలో ఎన్నో ఆలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, ఈరోజు కూడా ఒక ప్రముఖ ఆలయం గురించి మాట్లాడుకుందాం. శివ అనే భక్తితో ఆర్తిగా పిలిస్తే చాలు, తన భక్తుల ఆపదలను రూపుమాపేవాడు భోళశంకరుడు. శివ అనే పదానికి అర్థం శుభం, అంటే ఒక్క శివుణ్ణి ఆశ్రయిస్తే చాలు కోరిన శుభాలు దక్కుతాయని శివపురాణం చెప్తోంది. శివాలయం లేని ఊరు కూడా ఎక్కడా ఉండదేమో. కొన్ని శివాలయాలు ఆ ఆలయాల్లోని శివలింగాన్ని ప్రతిష్ఠించిన వారి వల్ల ఖ్యాతి పొందుతాయి. అలాంటి వాటిల్లో ఒకటి ప్రసిద్ధి చెందినటువంటి శైవక్షేత్రం ఉంది. మరి దాని గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం ఇవాళ క్షేత్రదర్శినిలో.

ఈనాటి క్షేత్ర దర్శనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం గురించి మనం మాట్లాడుకుందాం అన్నాను కదా. పరమశివుని మహాభక్తుడు ప్రియ శిష్యుడు అయిన పరశురాముడు పునఃప్రతిష్ఠించిన లింగమే యనమల కుదురు పరశురామ శివుడు. అందుకే యనమల కుదురులో కొలువైన పార్వతీ రామలింగేశ్వరులను పూజిస్తే తమ కష్టాలు నష్టాలు గొడ్డలితో కూల్చినట్లుగా సమూలంగా పారిపోతాయని భక్తుల విశ్వాసం. ఇంతకు మరి ఈ క్షేత్రం ఎక్కడుంది, ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏంటి, దీని గురించి మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం క్షేత్ర దర్శనంలో.

క్షేత్రదర్శిని వింటున్నారు. పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా ప్రకాశించింది. ఈ ప్రాంతంలో తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తథ్యమని భావించి ఎందరో ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఈ ప్రాంతానికి తపోభూమి అని పేరొచ్చింది. 1000 మంది మునులు తపస్సు చేశారు కాబట్టి ఈ ప్రాంతాన్ని 1000 మునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది యనమల కుదురుగా మారింది. యనమల కుదురులోని గాలిలో ఇప్పటికీ ఓంకారం ప్రతిధ్వనిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా తెలుసుకుందాం క్షేత్రదర్శనిలో.

క్షేత్రదర్శిని వింటున్నారు. ఈనాటి క్షేత్రదర్శనలో మనం విజయవాడలోని ఎనమల కుదురులో కొలువైయున్న పార్వతీ రామలింగేశ్వరుల గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారం పరశురామావతారం. జమదగ్ని మహర్షి రేణుక దంపతుల వరపుత్రుడే పరశురాముడు. పరమశివునికి పరమ భక్తుడైన పరశురాముడు శివుడి వద్దనే సకల విద్యలు నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తివంతమైన గొడ్డలని కానుకగా పొంది పరశురాముడనే సార్థక నామధేయుడయ్యాడు. ఒకసారి కార్తవ వీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలోని కామధేనువుని అపహరించగా ఆ విషయం తెలిసిన పరశురాముడు తన గొడ్డలితో కార్తవీర్యార్జునుని సంహరించి కామధేనువుని తిరిగి ఆశ్రమానికి చేరుస్తాడు. ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి.

క్షేత్రదర్శిని వింటున్నారు. ఈనాటి క్షేత్రదర్శనలో మనం విజయవాడలో ఉన్నటువంటి యనమల కుదురులో కొలువైన పార్వతీ రామలింగేశ్వరుల గురించి, ఆలయం గురించిన విశేషాలని తెలుసుకుంటున్నాం కదా. కామధేనువుని ఆశ్రమానికి తిరిగి చేర్చాడు అని చెప్పుకున్నాం. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అంతటితో ఆగకుండా పరశురాముడు అప్పటి పాలకుల మీద దండెత్తి కొంతమందిని అంతమందిస్తాడు. చివరకు శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన విషయం తెలుసుకుని ఆగ్రహంతో రావునిపై యుద్ధానికి వచ్చి చివరికి తాను వేరు రాముడు వేరు కాదు అనే విషయం గ్రహించి అహాన్ని విడిచిపెట్టి హిమాలయాలకి తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోతాడు. అలా వెళ్లే క్రమంలో ఆ తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఈ భక్తి గీతం తర్వాత.

తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగ

క్షేత్రదర్శినిలో ఈరోజు మనం ఎనమల కుదురులో కొలువై ఉన్నటువంటి పార్వతీ రామలింగేశ్వరుల గురించిన విశేషాలను తెలుసుకుంటున్నాం. అలా పరశురాముడు హిమాలయాలకు వెళ్లే మార్గంలో ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించాడు. తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆంధ్రదేశానికి వచ్చిన పరశురాముడు ఎనమల కుదురులో స్వయంభూగా వెలిసిన పార్వతీ రామలింగేశ్వరులను దర్శించుకుని వేదోక్తంగా పునఃప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ క్రమంలో పరశురాముడు ఎనమల కుదురు కొండపై నుండి క్రింద వరకు ఉన్నటువంటి కృష్ణానదీ ప్రవాహ మార్గం వరకు 101 శివలింగాలు ప్రతిష్ఠించాడని అంటారు. అయితే ప్రస్తుతం అవన్నీ భూగర్భంలో కలిసి కనుమరుగయ్యాయి. మరి ఈ క్షేత్రం గురించి మరికొన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. క్షేత్రదర్శనిలో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

క్షేత్ర దర్శనం వింటున్నారు. మరి ఈనాటి క్షేత్ర దర్శనంలో మనం ఎనమల కుదురులో కొలువైన పార్వతీ రామలింగేశ్వరుడు ఆలయం గురించి కొన్ని విశేషాలు అయితే మాట్లాడుకుంటున్నాం. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. సీతారాములు తమ వనవాస సమయంలో పార్వతీ రామలింగేశ్వరుని పూజించారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఎందరో పాలకులు మరెందరో రాజులు పార్వతీ రామలింగేశ్వరుని సేవించి తరించారు. చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు పార్వతీ రామలింగేశ్వరుని దర్శించి తరించినట్లుగా చరిత్ర చెప్తోంది.

ఈనాటి క్షేత్ర దర్శనలో మనం యనమల కుదురులో కొలువైన్న పార్వతీ రామలింగేశ్వరుడు ఆలయం గురించిన కొన్ని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం. మహాశివరాత్రి రోజు యనమల కుదురులో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే తిరునాళ్లని, ప్రబల ఉత్సవాల్ని చూడ్డానికి 2 కళ్లు సరిపోవు. శివరాత్రి సమయంలో ఈ ప్రభలను మహాశివుని ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ప్రభోత్సవం సందర్భంగా విద్యుత్ దీపకాంతులతో, మేళతాళాలతో, మేలుజాతి వృషభాలతో, ప్రభలతో గిరిప్రదక్షిణం చేస్తారు. శివరాత్రి తెల్లవారి శివపార్వతుల కళ్యాణం, పార్వతీ రామలింగేశ్వర స్వామి వసంతోత్సవం, అనంతరం గ్రామోత్సవం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతాయి. అంతేకాకుండా తమ కష్టాల్ని తీర్చమని గండదీపాల్ని కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ ఊర్లో ఇంటికి పెయింటింగ్ అయినా, కూతుళ్లని, కొత్త అల్లుళ్లను పిలుచుకోవటమైనా, మరి రెగ్యులర్గా ఎక్కడైనా సరే మనం సంక్రాంతికి చూస్తూ ఉంటాం. కానీ ఈ ఊర్లో మాత్రం సంక్రాంతికి కాకుండా శివరాత్రికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంత ప్రత్యేకతను కలిగి ఉంది ఈ ఆలయం. రామలింగేశ్వర స్వామిని ఒక్కసారి దర్శిస్తే 1000 మంది మునుల అనుగ్రహాన్ని ఒకేసారి అందుకున్నంత ఫలమని భక్తుల విశ్వాసం. మరి ఈ ఆలయం మనం ఎలా చేరుకోవాలి, దీని గురించిన విశేషాలు మాట్లాడుకుందాం క్షేత్ర దర్శనంలో.

క్షేత్ర దర్శనంలో మనం విజయవాడలోని యనమల కుదురులో కొలువై ఉన్న పార్వతీ రామలింగేశ్వర ఆలయం గురించిన విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈ ఆలయ ప్రాంగణంలో వెలసిన వినాయకుని, సుబ్రహ్మణ్య స్వామిని, దాసాంజనేయ స్వామిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. మరి ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి? ఎలా చేరుకోవాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి నిరంతరం కూడా బస్సు, ఆటోల సదుపాయం అయితే ఉంటుంది. మరి కుదిరినప్పుడు మనం కూడా యనమల కుదురు పార్వతీ రామలింగేశ్వర స్వామిని దర్శిద్దాం, ఆపదల నుంచి గట్టెక్కుదాం.

మీరింతవరకు ఈనాటి క్షేత్రదర్శినిలో విజయవాడలోని యనమల కుదురులో కొలువైయున్న పార్వతీ రామలింగేశ్వర ఆలయం గురించిన విశేషాలు విన్నారు. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 12వ భాగం మీరిప్పుడు వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: మహాభారత ఇతివృత్తంలో భీష్మ ధర్మజుల సంభాషణలో శాంతి పర్వములో అంపశయ్యపై నుండి భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఇతివృత్తాల్లో శ్రీకృష్ణుని సలహా మేరకు చెప్పే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు చెప్పే లోకహితమైన విషయాలను ఇంతవరకు మనం ప్రశ్నలకు సమాధానంగా తెలుసుకున్నాం. ఇక ఈరోజు యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి చూసి, ఓ పితామహ, దుర్లభమైన రాజ్యం లభించింది నాకు. అయితే రాజ్యం చేతికి చిక్కినంత మాత్రాన, అధికార యంత్రాంగం ఆధీనంలో ఉన్నంత మాత్రాన ఏమవుతుంది? సైన్య శక్తి కావాలి, ధనశక్తి కావాలి. శక్తి లేకుండా ధర్మాన్ని ఎలా రక్షించగలను? ఖజానాలో తగినంత పైకము లేకుండా, చేతి నిండా నిధులను ప్రోగు చేసుకోకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేపట్టగలను? సత్యవాక్య పాలకుడనన్న నా బిరుదును, నా వాగ్దానాలను ఎలా నిలబెట్టుకోగలను? ఇలాంటి పరిస్థితుల్లో, అనగా సైన్యశక్తి లేకుండా, ఖజానాలో పైకం లేకుండా ఉన్న హీన బలుడైన రాజును శత్రువులు కూడా నలువైపులా ఎదుర్కొంటే కర్తవ్యం ఏమిటి? శత్రువులు ముందర అట్టి రాజు ఏం చెయ్యాలి అనే ప్రశ్నను ధర్మరాజు భీష్ముల వారిని అడిగారు. అప్పుడు భీష్ముల వారు ఇలా అంటున్నారు, ఓ ధర్మానందన, ఈ విషయములో విఘ్న పురుషులు సముద్ర సంవాదము, అంటే సముద్రమునకు సరిత్ అంటే నది, పారే గంగా నది, విఘ్న పురుషులు సముద్ర సరిత్ సంవాదం అనే ఉపాఖ్యానాన్ని చెప్పుకుంటారు, అది చెప్తానని ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానంగా ఉదాహరణమైనటువంటి కథపూర్వకంగానే భీష్ముడు ధర్మజుల వారికి చెప్తున్నారు. ఇక్కడ వారు చెప్పిన సమాధానం ఏమిటో చూస్తాం. సముద్రుడు ఒకసారి నదులన్నిటినీ చుట్టూ కూర్చోబెట్టుకొని సుఖగోష్ఠితో కూర్చొని ఉన్నాడు. సముద్రుడికి ఒక అనుమానం వచ్చింది. అడిగాడు, ఓ నదులారా, నేను చూస్తున్నా వరదలు పొంగి ఒడ్డు

తెలుసుకుంటూ మీరు ప్రవహిస్తున్న సమయంలో ఒడ్డున ఉన్న మహామహా వృక్షాలన్నీ మూల మట్టంతో సహా కూలిపోతున్నాయి. మీ ప్రవాహములోను అవి కొట్టుకుపోతున్నాయి. కానీ ప్రబ్బలి చెట్టు ఉన్నది, ఇది మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటున్నది. వాటి పరిమాణం సన్నగా గాలికి ఊగిపోతూ ఉంటాయి, చేవ ఉన్నట్లు కనిపించదు. పైగా వృక్షాలు ఒడ్డున కొద్ది దూరాన ఉంటాయి.

0: వాటిని ఏమీ చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద తలకాయలను నేల రాల్చడానికి మీకు శక్తి ఉంది, కానీ ఈ ప్రబ్బలి చెట్ల వంటి సన్నకారు చెట్లు మీకు లొంగవేమిటి? వాటి లెక్కలు ఏముందిలే ఆ అని అవజ్ఞతతో మీరు ఊరుకుంటున్నారా? లేక అవి మీకు ఏదైనా ఉపకారం చేశాయా? అప్పుడు గంగానది ఇలా అంటుంది సముద్రుడికి సమాధానంగా, ఓ సరిత్పతి, అంటే నదులన్నిటికీ పతి అయినటువంటి ఓ సముద్రమా అన్నట్లు, ఈ చెట్లు తామున్న చోట తలలు ఎగురువేస్తూ నిల్చుని తలలు వంచేందుకు సిద్ధపడు. గర్వం ఎక్కువ, పొగరబోతు లక్షణాలు ఎక్కువ. ఎదుటి శక్తి ఏమిటి, తమ శక్తి ఏమిటి అనే ఇంగిత జ్ఞానం ఉంటే ఆ చెట్లు అలా ప్రవర్తించవు. అందువలనే అవి తమ స్థానాలను కోల్పోవలసి వస్తుంది. ప్రవాహములో పడి నశించిపోవడం కూడా సంభవిస్తుంది. కానీ ప్రబ్బలి చెట్లు అలా చేయవు. అవి నది వేగంగా పారుతున్నవని గ్రహిస్తాయి, వరదలు వచ్చినవని చూస్తాయి, వెంటనే తలలు వంచుతాయి. వాటి తలలు వంగాయని అనగానే అవి లొంగాయి అనే అర్థం కాదు. నదీ వేగము శాంతించగానే ఆ ప్రబ్బలి చెట్లు మరలా తమ తమ స్థానాలలో తల ఎత్తుకొని నిల్చుంటాయి, పూర్వపు స్థితిని పోగొట్టుకోవు. ప్రబ్బలి చెట్లకు సమయాసమయాలు తెలుసు, దేశ కాల ఉచితంగా అవి వ్యవహరిస్తాయి. అంతేకాక అవి మాకు అనుకూలంగా వ్యవహరిస్తాయి, మా వశంలో ఉంటాయి, ఉద్దండత ఉండనే ఉండదు. వాటికి ప్రమాదం ఏముంటుంది? మా వల్ల వాటికి స్థాన భ్రంశం ఎందుకు కలుగుతుంది? వాటిని మేము వరదల్లో ఎందుకు లాక్కొని వస్తాము? ప్రవాహ వేగం ఎక్కువ కావటం చూసి తలలు వంచి వేగం శాంతించగానే తలలు ఎత్తి నిల్చుండే మొక్కలు, చెట్లు, లతా గుల్మాలు గాలి తాకిడికి ఏటి వరదకు ఎప్పుడూ దెబ్బతినవు. పరాభవాన్ని చూసావా అని భీష్ముడు ధర్మరాజు ఇలా అంటున్నారు. చూసావా ఓ కుంతీనందన, ఓ ధర్మరాజా అన్నట్టు. ఈ విధంగానే బలవంతుడైన శత్రువు యొక్క ప్రథమ వేగానికి, ఆరంభ శూరత్వానికి తల వంచకుండా ఎదిరించి నిల్చున్నవాడు నశిస్తాడు. శత్రువు యొక్క బలాబలాలను సమీక్షించుకొని తనను తదనుసారణంగా ప్రవర్తించేవాడు, సమయస్ఫూర్తిగా ప్రవర్తించేవాడు ఎప్పుడూ పరాజయాన్ని పొందడు. చూసారా అని ఒక అద్భుతమైన భావాన్ని కలిగినటువంటి, ఏ విధంగా ప్రవర్తించాలి అన్నట్లుగా ఒక వ్యక్తికి కూడా చెప్పే విధంగా, కూడా సామాన్యుడు కూడా చెప్పే విధంగా ధర్మరాజుకు భీష్ముడు చెప్పినటువంటి ప్రశ్న సమాధానం మనం ఇంతవరకు తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు చింతనంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక 12వ భాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. బలగం చిత్రం నుండి మంగ్లి రామిరియాల భీమసి శ్రీలియో గానం చేసిన పాట.
1: ఇంకా విడుతున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: మీరింతవరకు ఒక సినీ గీతం విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మాలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మాలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్దతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ఎక్స్వేదిగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిత్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే

0: రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్ కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయ్ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిశ్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయ్ లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మైభారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యాముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు

మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయో నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030 సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు 1 రజతం సాధించిన భారత షూటర్ నిరుడండ భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు 27 రజతాలు 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వీ పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు D1లో పెరు, అల్జీరియాలతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జరిగిన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయో నగరం విజహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు 27 రజతాలు 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నెల్లెంలో సమయం 7:15. ఇది మన చట్టం. మెడికల్ నెగ్లిజెన్స్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంపా శ్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన మెడికల్ నెగ్లిజెన్స్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, సమాజ సమస్యలపై ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న అడ్వకేట్ డాక్టర్ శ్రీదేవి దుంప గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీదేవి గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుత సమాజంలో అంటే పెరుగుతున్న హాస్పిటల్స్ గాని పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు కూడా అలార్మింగ్ స్టేజ్కి వెళ్లిపోయాయి. ఈ సందర్భంలో తన ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా కారణం చేత నెగ్లిజెన్స్ గురి కాబడి సమస్య తీవ్రతరమై లేదా నష్టం జరిగినప్పుడు ఏ రకంగా స్పందించాలో చాలా మందికి తెలియదు. సో ఈ మెడికల్ నెగ్లిజెన్స్ పట్ల ప్రజలు ఏ రకంగా అప్రమత్తమై ఉండాలి, ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాలంటారు?
1: ఆరోగ్యము మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. శరీరే జర్జర్ భూతే వ్యాధిగ్రస్తి కలేబరి ఔషధం జానవితోయం వైద్యో నారాయణో హరి అని. అంటే అక్కడ వైద్యుణ్ణి మనం నారాయణతో, దేవుడితో సమానంగా పోల్చాము. వైద్యం చేసే వాళ్ళందరూ ఏదో తప్పు చేస్తున్నారు, లేకపోతే ఆ సిస్టమ్ మొత్తాన్ని మనం తప్పు పట్టడం కాదు. ఇక్కడ వైద్యంలో నెగ్లిజెన్స్ అనేది అనికంటే కూడా మాల్ ప్రాక్టీసెస్, నెగ్లిజెన్స్ అనేది ఒక చిన్న ఫైన్ లైన్ తో వేరియేషన్ లో ఉంటాయి. ఒక తప్పు జరిగినప్పుడు అక్కడ మనకి మూడు వస్తాయి మన సిస్టమ్ లో, లీగల్ సిస్టమ్.

0: ఒకటి సివిల్ లైబిలిటీ ఉంటుంది, ఒకటి క్రిమినల్ లైబిలిటీ ఉంటుంది, ఇంకొకటి వైద్య సేవ అనేది నేషనల్ కన్స్యూమర్ లెవెల్ స్టేట్ కన్స్యూమర్ లెవెల్స్ లో మనకి డిపెండింగ్ అపాన్ ద పరిహారం ప్రకారం మనము 1 కోటి రూపాయల లోపలైతే మనము స్టేట్ కౌన్సిల్ ఫోరమ్స్ కి వెళ్తాము, తర్వాత దాని పైన దాటితే మనము నేషనల్ కన్స్యూమర్ ఫోరం కి వెళ్ళి అడగడం జరుగుతుంటది. సో ఇక్కడ సివిల్ కి వచ్చేటప్పటికి సివిల్ లైబిలిటీస్ అసలు ఏముంటది, మామూలుగా ఒక పేషెంట్ ఇప్పుడు నేను వెళ్తాను బాగలేకపోతే, ఫస్ట్ నాకు ఒక హాస్పిటల్ వాళ్ళు నీకు సంబంధించిన ప్రాబ్లం ఇది, నీకు కావలసిన ట్రీట్మెంట్ ఇది, సో దీని వల్ల వచ్చే లాభ నష్టాలు, ఇది జరుగుతున్నప్పుడు దీని ద్వారా కొన్ని రియాక్షన్స్ రావచ్చు, ఈ దీని మీద ఒక కౌన్సిలింగ్ చేసేదానికి ఒక పర్సన్ ఉండాలి, ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని సిస్టమ్ అట్లా పెడుతుంది, నీకు ఏదైనా వస్తున్నప్పుడు నీ సమస్య ఏంటో పూర్తి అవగాహన నీకే తెలియాలి.
1: ముందుగా ఏ వైద్యుడి దగ్గర కానీ ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ సమస్యతో వెళ్ళామో ఆ సమస్యకు సంబంధించిన అవగాహన కలిగించాలి.
0: అవగాహన అది ఫస్ట్ రైట్ ఆఫ్ ద పేషెంట్, అది తెలుసుకోవాలి, అండ్ డ్యూటీ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ డాక్టర్. తర్వాత వచ్చేసి నీకు ట్రీట్మెంట్ చేశాను, చేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ లో కొన్ని మనకి తెలియకుండా జరిగే ఉంటాయి, కొన్ని గాడ్ మేడ్ మిస్టేక్స్ అంటారు, అంటే ఒకటి రియాక్షన్ రావచ్చు మెడిసిన్, ఆర్ ఎల్స్ పోస్ట్ సర్జరీ కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా కొన్ని రావచ్చు. సో దీస్ ఆర్ ద ఛాన్సెస్ అని ఆ పేషెంట్ యొక్క అటెండెంట్కో ఫ్యామిలీ మెంబర్కో చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ దేని మీద సంతకం పెడుతున్నారో పేషెంట్ అటెండెంట్కి తెలియదు, ఒక 10 పేజీలు ఇస్తే ఎవరికి చదివేదానికి అవకాశం లేదు, ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఎవరు మనకు అక్కడ ఉండరు. దట్ ఈస్ ద డెస్క్ దే హ్యావ్ టు కీప్ వన్ ఏ ప్రొఫెషనల్ పర్సన్. దిస్ ఈస్ ద రైట్ అండ్ డ్యూటీ బోత్, అక్కడ పేషెంట్ రైట్ ఉంది అండ్ హాస్పిటల్ డ్యూటీ ఉంది, ఈ రెండు చేస్తున్నారా ఇది చూసుకోవాలి. తర్వాత క్రిమినల్ లైబిలిటీకి వచ్చేటప్పటికి డ్యూటీ ఆఫ్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వెదర్ హీ పెర్ఫార్మ్డ్ అట్ మోస్ట్ కేర్ ఇన్ గివింగ్ కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారా, చేస్తున్నప్పుడు పొరపాటు జరిగితే హీ హ్యాస్ అన్ ఎక్స్క్యూజ్ అండ్ ద హాస్పిటల్ హ్యాస్ అన్ ఎక్స్క్యూజ్. అలా కాకుండా నువ్వు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నీకు సంబంధించిన ఫీల్డ్లో నువ్వు చేస్తూ ఆ పేషెంట్ యొక్క రైట్స్ లో లేకపోతే ఇంకోటో కాపాడకుండా నువ్వు నీ సొంత ప్రయత్నంతో చేసినప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రిమినల్ యాక్ట్.
1: అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక MBBS డాక్టర్ సర్జరీ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే నెసెసరీ పారామీటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా తన పరిధి దాటి యాక్ట్ చేసినట్టుగా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నాట్ ఓన్లీ సివిల్ లయబిలిటీ క్రిమినల్ లయబిలిటీ కూడా తన పరిధి దాటి వ్యవహరించాడనో లేదంటే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నష్టం జరిగిందని చెప్పేటప్పుడు సివిల్ లయబిలిటీతో పాటు క్రిమినల్ లయబిలిటీ కూడా వస్తుందంటారు.
0: ఎందుకంటే అక్కడ మనిషి యొక్క ఏమీ ప్రాబ్లం జరిగింది, ఎయిదర్ అతని లైఫ్ కి మొత్తంకే ఇబ్బంది జరిగిందా, ఆర్ ఎల్స్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఎనీ ఆర్గాన్స్ తీసేసేదానికి ఏమన్నా ఆ ట్రీట్మెంట్ అలాగ ముందుకెళ్లిందా, ఆర్ ఎల్స్ అతని యాక్టివిటీస్ నుంచి కొన్నాళ్ళు పాటు దూరంగా ఉండడానికి అయిందా,
1: అంటే ఆ డ్యామేజ్ అనేది ఎంత పర్సంటేజ్ జరిగింది అనేది చూడాలి.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ద ఇంటెన్సిటీ, హౌ ఇట్ థ్రెటనింగ్ ద లైఫ్, దీన్ని బట్టి మనము. అండ్ దెన్ హౌ ఫార్ అతను తన యాక్టివిటీస్ నుంచి కానీ తన జాబ్ నుంచి కానీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కానీ ఎంతకాలం దూరంగా ఉన్నాడు, దీని మీద డిపెండ్ అయి మనము వీ కెన్ సూ ఫర్ ద నెక్స్ట్ కాంపెన్సేషన్.
1: అంటే నిత్య జీవితంలో ఒకవేళ ఆరోగ్యవంతంగా ఉన్నట్టయితే ఏ పనులు చేయగలవాడు, ఆయా పనుల నుంచి ఎంత దూరము ఎంతకాలం ఉండిపోవాల్సి వచ్చిందో అది కూడా ఇది మనం క్లెయిమ్ పెట్టేటప్పుడు కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది.
0: వీటితో పాటు మానసికంగా అతను ఎంత క్షోభ అనుభవించాడు వీటన్నిటికి దూరంగా ఉండి తన యాక్టివిటీస్ తను చేసుకోలేకుండా, సో ఆ మెంటల్ ఎగోని అనేది కూడా కన్సిడర్ చేసి దానికి కూడా పరిహారాన్ని అడగొచ్చు.
1: ఇది యాజ్ ఎ కన్స్యూమర్ గా కన్స్యూమర్ ఫోరం లో కూడా అడగొచ్చు. ముఖ్యంగా అన్ని పేషెంట్ కి అవగతం చేసి ఫలానా సర్జరీ ఫలానా ప్రొసీజర్ చేస్తున్నామని చెప్పి వారికి దానికి వచ్చే పర్యవసానాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సమ్మతం తీసుకొని తను చేస్తున్న ప్రొసీజర్ లో తన ప్రమేయం లేకుండా ఏదైనా నష్టం జరిగితే అప్పుడు డాక్టర్ గానీ హాస్పిటల్ గానీ ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు అనుకోని పరిస్థితుల్లో జరిగే నష్టం, కానీ నిర్లక్ష్యం అని నిర్ధారించడానికి పారామీటర్ ఏది? ఎందుకంటే ప్రతి పేషెంట్ ని మేము అన్ని చెప్పాము, మీరు అన్నట్టుగా సంతకాలు పెట్టించేసాము, సో మాకే సంబంధం లేదు, ఏ నష్టం జరిగినా వాళ్ళదే బాధ్యత అనే సందర్భాలు తరచూ వింటుంటాం. అప్పుడు పేషెంట్ బంధువులు గాని ఏ రకమైన జాగ్రత్తలు సంతకాలు పెట్టే ముందు తీసుకోవాలి, డాక్టర్లు కూడా ఏ రకమైన బాధ్యతగా వ్యవహరించాలంటారు?

0: ఇక్కడ డాక్టర్ల బాధ్యత ఏమిటి అంటే, మేము చేసే ప్రొసీజర్లో ఇటువంటిది సైడ్ ఎఫెక్ట్స్ జరగవచ్చు, లేదా ఇప్పుడు ఒక ఆర్గాన్ కి చేస్తున్నారు సమ్, ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి కీమో ఇస్తున్నప్పుడు లేకపోతే ఇంకోటో చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిటివ్ ఆర్గాన్స్కి అది కనుక స్ప్రెడ్ అయ్యి ఉంటే దానికి కూడా ఇమీడియట్గా ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి ప్రాబ్లం అయ్యే, అలాంటివి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఒక సర్జరీ చేసేటప్పుడు సమ్ కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి, బీపీ ఇష్యూస్ అగ్రిగేట్ అయినప్పుడు ఇది వస్తుంది అనేది వీళ్ళు చెప్తారు. బాగానే ఇన్సిడెంటల్ సో. అండ్ ఒకటి ఏదన్నా ఒక మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు, ఇదర్ అది ఫార్మా సంబంధించి కానీ అనస్థీషియా సంబంధించి కానీ ఏమన్నా ఇస్తున్నప్పుడు కొన్ని రియాక్షన్స్ రావచ్చు. సో అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళ తప్పు. ఎట్ ఏ టైం ఒక పేషెంట్ కూడా, నాట్ ఓన్లీ ఎవ్రీ టైం డాక్టర్స్దే ప్రాబ్లం అనేది కూడా చెప్పడానికి మనం లేదు, పేషెంట్కి కూడా ముందు తెలుస్తుంది, కొంతమందికి ఫ్యామిలీకైనా తెలుస్తుంది. కొన్ని డ్రగ్స్ అలర్జిక్ ఉంటాయి మేజర్గా చేసేటప్పుడు సర్జరీస్లోనో లేకపోతే ఈ రెనస్థీషియా టైంలోనో ఏమైనా ఉన్నప్పుడు అలర్జిక్ కండిషన్స్ వీళ్ళు చెప్పరు, కొంతమంది తెలియక చెప్పరు, కొంతమంది నెగ్లెక్ట్
1: ఆన్ ద పార్ట్ ఆఫ్ పేషెంట్.
0: దానికి యాక్చువల్గా డాక్టర్స్ ఏమి చేయలేరు, అది మనది కూడా పేషెంట్ బంధువులతో, పేషెంట్ తరపున వాళ్ళది అటెండెంట్స్తో, పేషెంట్ది కూడా చెప్పగలిగిన స్టేజ్ ఉంటే చెప్పగలగాలి. దానికే మనం ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్.
1: కొన్ని కొన్ని సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ చేసేటప్పుడు కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు అవర్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ థిన్నర్స్ లాంటివి ఉంటే ఆపాల్సి ఉంటుంది, లేదంటే బ్లడ్ బ్లీడింగ్ ఆగదు. సో ఇవన్నీ గనక డాక్టర్ కి చెప్పకపోయినట్లయితే అప్పుడు డాక్టర్ ని తప్పు పట్టే అవకాశం లేదు,
0: ఉపయోగం లేదు.
1: మెడికల్ నెగ్లిజెన్స్ జరిగింది, మనకు నష్టం జరిగింది అన్న భావన కలిగినప్పుడు పేషెంట్ గాని వారి బంధువులు గాని ఏ రకమైన లీగల్ స్టెప్స్ తీసుకోవాలంటారు?
0: యాక్చువల్ గా ఫస్ట్ మన దగ్గర ఏమేమి ట్రీట్మెంట్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు యాక్చువల్గా అన్ని చాలా హాస్పిటల్స్ పేషెంట్ యొక్క రికార్డ్ మొత్తాన్ని ఎవరు ఇవ్వరు మనకి, ఎందుకంటే ఉంచుకోవాల్సింది వాళ్ళ బాధ్యత. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ పేషెంట్ వచ్చినప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ ఏం చేశారు ఏంటి అనేది. అందువల్ల వీళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని ఒక కాపీ ఫస్ట్ తీసుకొని ఏం జరిగింది, ఎక్స్పర్ట్ అడ్వైస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇదర్ అది ఎక్కడ జరిగింది, నెగ్లిజెన్సా, మాల్ ప్రాక్టీసా, డ్యూటీ ఆఫ్ కేర్ లేదా ఉందా, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ డిటర్మైన్ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్ గా వాళ్ళు ఈ డాక్టర్ ఎక్స్పర్టైజ్ కాదా అవునా దగ్గర నుంచి మొదలు పెడతారు,
1: పర్టికులర్ నిష్ణాతుడా కాదా అన్న విషయం తెలుసుకోవాలి.
0: అండ్ ఆఫ్టర్ సర్జరీ ఏదన్నా ఇంకో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందా, సో ఎనీ పోస్ట్ సర్జరీ కేర్ తీసుకోలేదా, దట్ ఈస్ వాట్ ఫస్ట్ చూస్తారు. సెకండ్ థింగ్, ఆఫ్టర్ ద ఎక్స్పర్టైజ్ ఇది చూస్తారు, పోస్ట్ సర్జరీ ఏం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఐసీయూ కనుక అట్లా వెళ్ళుంటే, సో దాన్ని అక్కడ కేర్ ఎలా ఉంది, ఆల్ ద థింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేవా, అక్కడ ఇవ్వాల్సినవన్నీ ఇమీడియట్ గా వచ్చేది ఏమైతే ఉన్నాయో మిగతావన్నీ అవైలబుల్ ఉన్నాయా లేదా, ఇవి కూడా అన్ని ఉన్నాయి బట్ ఎక్కడ మిస్టేక్ జరిగింది, అప్పుడు పారా మెడికల్ కేర్ ఉంటది కదా, సో వాళ్ళది కూడా మనం
1: పరిగణలోకి
0: తీసుకోవాలి, 100% తీసుకుంటాం. సో వీళ్ళ నుంచి ఏమన్నా నెగ్లిజెన్స్ జరిగిందా, అక్కడ వస్తుంది నెగ్లిజెన్స్, దేర్ ఎక్స్పర్టైజ్ అండ్ డ్యూటీ ఆఫ్ కేర్, తర్వాత పోస్ట్ సర్జికల్ కేర్ అండ్ పారామెడికల్ స్టాఫ్ కేర్. సో ఇది కూడా బానే జరిగింది, దెన్ ఎనీ డ్రగ్ రియాక్షన్ ఫార్మా. సో ఆఫ్టర్ దట్ పేషెంట్ ఇంకేం జరుగుతాయి, హాస్పిటల్ నెగ్లిజెన్స్ ఏముంది, ఇన్ అపాయింటింగ్ దట్ డాక్టర్ ఆర్ సపోర్టింగ్ దట్ డాక్టర్ ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ కేర్ అట్ ద పోస్ట్ ఆపరేషన్ లెవెల్ అండ్ అపాయింటింగ్ ద బెస్ట్ పారామెడికల్ స్టాఫ్ ఆర్ గివింగ్ ద బెస్ట్ ఫార్మా ప్రోడక్ట్స్. These are all the five things they have to calculate. Then, jarigina nashtanni and rogi yokka vayasu, kutumba baadhyatulu, atani sampadanato vaalla jeevanaadharam ela undi. These are all the things teeskoni, inka ataniki enta vayasu pani cheyagaligedundi. లేదా ఇంకొంచెం పై పొజిషన్స్ కి వేటి వేటికి వెళ్ళగలడు, దీస్ ఆర్ ఆల్ అన్ని మైనర్ మేజర్ అన్ని థింగ్స్ ని తీసుకొని దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వీ కెన్ కమ్ ఫర్ ద కాంపెన్సేషన్. అది సివిల్ది అయితే కాంపెన్సేషన్ వరకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ లయబిలిటీ దెన్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్స్ స్టాఫ్ ఎవ్రీవన్ షుడ్ బి పనిష్డ్.
1: అండ్ కన్జ్యూమర్ ఫోరం లో వేసినట్లయితే నష్టపరిహారాన్ని కూడా పొందే అవకాశం ఉంది.
0: ఇండియాలో

0: హైయెస్ట్ ఇప్పుడు 12 crores అనురాధ షా అని అక్క కేసులో మనకి హైయెస్ట్ కాంపెన్సేషన్ ఆమెకు వచ్చింది. అండ్ విపి శాంత ఇవన్నీ కేసెస్ చాలానే ఉన్నాయి. అండ్ హాస్పిటల్ లైబిలిటీ అంటే బోలమ్స్ టెస్ట్ అనేది ఒకటి మనకి వస్తూ ఉంది టాట్స్ లా నుంచి అనమాట, ఫారెన్ లా నుంచి మనం అది తీసుకున్నాం. సో దాని ప్రకారం హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ లైబిలిటీని మనము తీసుకుంటాం.
1: అంటే ముఖ్యంగా ఒకవేళ నష్టం జరిగింది అని అనిపించినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నప్పుడు పేషెంట్ కి సంబంధించిన అన్ని రికార్డ్స్, పే చేసిన బిల్లులు అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎక్స్పర్ట్ అడ్వైజు, సర్జరీ ఎప్పుడు తీసుకోవాల్సిన కేరు, పోస్ట్ సర్జికల్ కేరు, పారామెడికల్ స్టాఫ్ ఇచ్చిన కేరు, హాస్పిటల్ కేరు అన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ డాక్యుమెంట్స్ మా దగ్గర ఏదైనా లేవనుకుంటే హాస్పిటల్ కి అప్లై చేసి తీసుకోవడానికి అవకాశం ఉందా?
0: 100% పేషెంట్ కి, పేషెంట్ అటెండెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి దే హ్యావ్ కంప్లీట్ రైట్ ఫ్రమ్ ద డే వన్ అడ్మిట్ అయ్యే ముందు నుంచి మీకు కావలసిన ట్రీట్మెంట్ ఇది, మీకు దీనివల్ల ఎఫెక్ట్ ఇది అని చెప్పారా లేదా అన్న దగ్గర నుంచి మొత్తం ఏ టు జెడ్ ట్రీట్మెంట్ ఎండ్ డేట్ దాకా అండ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కొన్ని నెలలు ఈ కొన్ని రోజుల పాటు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది నువ్వు చేయకూడదు ఇది చెయ్యాలి అని చెప్పేదాకా మొత్తం రికార్డు తీసుకునే రైట్ పేషెంట్ కి ఉంది, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఉంది.
1: కేవలం నాకు హక్కులున్నాయనే కాకుండా బాధ్యతాయుతంగా మనం చేయాల్సినవన్నీ చేసినట్లయితే, నెగ్లెక్ట్ కారణం చేత కనుక ఏదైనా నష్టం వాటిల్లినట్లయితే చట్టంలో ఉన్న సివిల్ లయబిలిటీ, క్రిమినల్ లయబిలిటీ అలాగే కన్జ్యూమర్ ఫోరం ను కూడా ఆశ్రయించి తగు పరిహారము న్యాయం పొందే అవకాశం.
0: అండ్ డాక్టర్ సేఫ్టీ కూడా ఈ రోజున అంటే చెప్పాను కదా, అందరూ ఒక ఫ్రాటర్నిటీని మొత్తం మనం అనడానికి లేదు, ఆవేశంతో పేషెంట్స్ అటెండెంట్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఆస్తులకో వాళ్ళ ప్రాణానికో నష్టం చేస్తే కూడా వీళ్ళకు కూడా వైస్ వర్స అన్ని లయబిలిటీస్ ఉంటాయి. హాస్పిటల్ ఫర్నిచర్ కానీ హాస్పిటల్స్ కానీ ఏదన్నా ప్రాబ్లం చేసినా, డాక్టర్ మీద పర్సనల్ అటాక్ చేసినా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్రీదేవి దుంప గారు, నమస్కారం అండి.
0: ఇది మన చట్ట

మీరింతవరకు ఇదే మన చట్టం మెడికల్ నెగ్లిజెన్స్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంప శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. శ్రోతలకు తెలుగు ఫిలిం గీతాల కార్యక్రమం జనరంజని మీరిప్పుడు వింటారు.

జనరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఛాలెంజ్. చిత్రంలోనిదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజు సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చోటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతల కొరణ తెలుగు ఫిలిం గీతాల కార్యక్రమం జనరంజని మీరు వింటున్నారు. ఇప్పుడు వినబడుతున్న పాట భైరవ ద్వీపం. చిత్రానికి చిత్ర బృందం గానం చేశారు. సంగీతం శ్రీనివాసరావు, గీతానికి మాధవపతి సురేష్ సంగీతం. ఈ పాట కోసం వనస్థలిపురం నుండి రేణుకా బాలాజీ సందేశాన్ని పంపించారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బొబ్బిలి పులి. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. దాసరి నారాయణరావు గీతానికి జేవి రాఘవుల సంగీతం. ఈ పాట కోసం భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అనిత, సాయి యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ కోరారు.

0: పూకాలలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీరు వింటున్న ఆ పాట అల్లరి ప్రియుడు చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. గీతం సంగీతం ఎంఎం కీరవాణి. కోరుతున్న శ్రోతలు వలిగొండ మండలం గొల్లనేపల్లి నుండి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక.

జనరంజని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వేట చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన పాట వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. కోరుతున్నవారు అమ్మన గుర్తి నుండి లక్ష్మీనారాయణ విజయ.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: జననించిన కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆత్మబలం. చిత్రంలోనిది ఘంటసాల పిసిసిలా గానం చేశారు. ఆత్రేయ గీతానికి కెవి మహాదేవన్ సంగీతం. ఈ పాట కోసం ముసారంబాగ్ నుండి ఆర్ఎస్ఆర్ మూర్తి సందేశాన్ని పంపించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:15. శ్రోతలు లేఖలు ఈమెయిల్స్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని.

జనరంజనలో ఇప్పుడు వినబోతున్న పాట రాక్షసుడు. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్.

లేఖలు ఈమెయిల్స్ ద్వారా శ్రోతలకు రుణ సినీకితాలు వింటున్నారు. జనరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా మీరు మీకు నచ్చిన పాటని కోరాలి అనుకుంటే మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ ద్వారా కోరాలనుకుంటే ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVI DHBHARATIHYD @gmail.com. జననజనులు ఇప్పుడు వినబోతున్న పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. భువనచంద్ర గీతానికి రాజ్ కోటి సంగీతం. ఈ పాట కోసం నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, ఇంకా మోరిపల్లె నుండి శ్రీనివాసరావు గంగా భవానీ సందేశాన్ని పంపారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: లేఖలు, ఈమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల గాన్ చేసిన పాట వినబోతున్నారు. దశరథ గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం మేడ్చల్ సాయిబాబా కాలనీ నుండి ఎస్ భిక్షపతి సందేశాన్ని పంపారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: జనరంజని కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం చేసిన పాట ఖైదీ చిత్రంలోనిది. బ్రెటర్ గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్దుర్తి నుండి జప భూమేశ్వర్.

జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట మగధీర చిత్రం నుండి. ఈ పాటను కోరిన వారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల నుండి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. ఈ పాటను పాడిన వారు అనూస్ గురువార రీటా. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: లేఖలు, ఇమెయిల్స్ ద్వారా శ్రోతలకు రెండు సినీ గీతాలు వింటున్నారు జనరంజనిలో. ఇప్పుడు వినబోతున్న పాట ముగ్గురు మనగాళ్లు చిత్రంలోనిది. గజ్వేల్ నుండి వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామచరణ్ కోరారు ఈ పాటని. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. భువనచంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతం.

0: सर्विस।
1: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రియు
0: నేను ఇక్కడే ఉన్నా
2: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి
0: బుర్రని ఛార్జ్ చేయి
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్
0: చూసావా
2: నానా ఆగండి నేను పే చేస్తాను సిగ్నల్ లేదు
3: ఇప్పుడు ఎలా మరి
2: ఉందిగా ఫ్రీ వైఫై
0: బుర్రని వాడు కాస్త
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై
3: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఇప్పుడు వినబోతున్న పాట చంతి. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గాన చేశారు. వేటూరు గీతానికి ఇళయరాజు సంగీతం. ఈ పాట కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి దస్తగిరి సంధ్య యస్మిన్ సాదియా కోరారు.

శ్రోతలు లేఖలు ఇమెయిల్స్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట విక్కీ దాదా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి రాజ్కోట సంగీతం. ఈ పాట కోసం కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజ్ కోరుతున్నారు.

జనరంజన కార్యక్రమంలో చివరిగా పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన పాటని వినబోతున్నారు వేటూరి గీతానికి సత్యం సంగీతం. ఈ పాట కోసం నిజామాబాద్ ఉమ్మడి నుండి జైనుద్దీన్ స్నేహాబాను.

कोई माने ना माने, मैं तो कहता हूँ उनको खुदाओं के खुदा।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు.
1: ఆరు పెన్షన్ ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలో ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. భేటీకి హాజరుకాని అన్ని రాష్టాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులకు ఏఐసీసీ సర్క్యులర్ పంపింది. సరిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇండీ కూటమి ఆందోళన కార్యాచరణపై చర్చ జరగనుంది. ఇండీ కూటమి ఆందోళనలపై వ్యూహాన్ని కాంగ్రెస్ ఖరారు చేయనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడుతూ 700 మీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. అదనపు పరికరాలతో పనులు వేగవంతం చేసి 2028 జూన్ నాటికి నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా 30 టీఎంసీలకు పైగా నీరందిస్తామని మంత్రి ఉత్తమకుమార్రెడ్డి తెలిపారు. నటి జాహ్నవి కపూర్ ఏఐ మార్పింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరా సినిమాలో చుట్టమల్లే పాటను ఏఐ సాంకేతికతతో మార్పింగ్ చేయడం వల్ల నటుడు ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని ఎలా తరలిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందించలేదని విమర్శించారు. ఓటమి భయంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికను అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని ఎంపీ డీకే అరుణ్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. గెలుపుపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలని సవాల్ చేశారు. హైదరాబాద్ ఐమాక్స్ వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుంచి 18 వరకు సరస్ గ్రామీణ చేతి వృత్తుల ప్రదర్శన మేళ నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ రాష్టాల చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు సంబంధించి 204 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జపాన్లో నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. పక్షం రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో 450 రికార్డులు నమోదయ్యాయి. భారత్ 85 పథకాలతో 4వ స్థానంలో నిలవగా చైనా 341 పథకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:05. మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో ముందుగా 100% లవ్ చిత్రం నుండి పాటను వినబోతున్నారు. అద్నాన్ సమీ గానం చేశారు. చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట బిజినెస్ మ్యాన్ చిత్రంలోనిది. ఎస్ఎస్ తమన్ సుచితతో కలిసి పాడారు భాస్కర్ భట్ల గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట కాంచనా చిత్రానికి సుజిత్ సంతోషన్ రీటా గానం చేశారు. రామజగ శాస్త్రి గీతానికి SS తమన్ సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట కందిరీగ చిత్రానికి కార్తీక్ సుచిత్ర గానం చేశారు. రామజోగ శాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి సాగర్ మేఘ గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టడక్లకు సమయం 10:30 11 గంటల వరకు మార్నింగ్ మిస్తే కొనసాగుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రానికి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతం, మణిశర్మ సంగీతం.

0: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినిపోతున్నారు హలో గురు ప్రేమ కోసమే చిత్రంలోనిది. ప్రకాష్ రాజ్ రామ్ పోతనని గానం చేశారు. చంద్రబోస్ గీతం, దేవశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఫ్రెండో ఫ్రెండో, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండో.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు ఐడియా నెట్టెండు, ఫ్రెండు ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నాదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట సోగ్గాడే చిన్ననాయన చిత్రం నుండి టైటిల్ ట్రాక్. సత్యయామిని నూతన వినాయక్ గానం చేశారు ఈ పాటని. అనుప్ రూబెన్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మార్నింగ్ మస్తీ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150. చిత్రంలోనిది జస్ప్రీత్ జాస్ గానం చేశారు. శ్రీమణి గీతానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం.

సమయం 11 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 101.8 FM.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది పేర్లను తొలగించి ఓటు హక్కు దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. పౌరుడికి ఓటు హక్కు వేరు చేయడం ఆత్మను తీసేయడమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమని స్పష్టం చేశారు. గాంధీభవన్ వేదికగా ఈరోజు కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపడతారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్దిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సిన 100,000 రూపాయల మొత్తానికి ఈ నెల 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా డబ్బు చెల్లించిన వారి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. భారత్ రష్యా సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉందని, భారత్ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఒక దేశంతో ఉన్న సంబంధాలు వేరొక దేశ అనుభవాలతో పోల్చూడలేమని జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం 1.45 లక్షల కోట్లతో చేపట్టనున్న భారీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కీలక అనుమతులు సిఫారసు చేసింది. ఏటా 9 మిలియన్ టన్నుల శుద్ది సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. హైజాక్ యత్నం విఫలమైన తర్వాత ఫ్లై దుబాయ్ విమానాన్ని సౌదీ ఎడారిలో కూల్చేసేందుకు ఒమెన్ సహా పైలట్ ప్రయత్నించినట్టుగా ఇటాలియన్ పత్రిక తెలిపింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎల్లుండి 7న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు. పండుగల సీజన్ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముగ్ధ మనోహరమైన రూపం, తెలుగమ్మాయి కాకపోయినా అచ్చ తెలుగు పదహారణల తెలుగుతనం ఉట్టిపడే సౌందర్యం, అభినయంలో సావిత్రి జయసుధగార్ల తర్వాత ఆ స్థాయిలో సహజనటి అనే గుర్తింపు, దాదాపు దశాబ్దానికి పైగా సినీ కెరీర్లో అగ్రహీరోలందరితో నటించి కథానాయక ప్రాధాన్యమైన పాత్రలకు చిరునామాగా విజయవంతమైన నటిగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలిన తార. అర్థమైంది కదా ఆ సౌందర్యం ఎవరు? ఎస్, మీ గెస్ కరెక్టే. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటూ ఆమె నటించిన చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వినబోతున్నాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా.

0: ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణవు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు గారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని వింటున్నాం. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. మనవరాలి పెళ్లితో తెలుగు సినీ పరిశ్రమలోకి సౌందర్యగా తెరంగేట చేశారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని సూపర్ స్టార్ కృష్ణగారితో నటించిన నంబర్ 1 సినిమాతో స్టార్డమ్ దిశగా అడుగులు వేశారు. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను మాయలోడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్. ఈ సినిమాతోటే మంచి గుర్తింపు వచ్చింది సౌందర్య గారికి. మరోసారి గుర్తు చేసుకోండి ఈ పాట వింటూ.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఈ పాటలన్నీ వింటుంటే అమాయకమైన అందమైన సౌందర్య గారి మొహమే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. యాక్చువల్గా రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు నెంబర్ 1 సినిమాలతో ఒక అందమైన అమ్మాయి సినీ పరిశ్రమకి దొరికిందనే అభిప్రాయం వచ్చింది. కానీ సౌందర్య గారికి తెలుగులో హిట్ పరంపర మొదలైంది ఎస్వి కృష్ణారెడ్డి గారి చిత్రాలతోనే కదా. ఈ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా చక్కటి నదిగా ఎదిగింది ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వెంకటేష్ గారి హీరోగా నటించిన పవిత్ర బంధం చిత్రం ద్వారానే. ఆత్మాభిమానం గల రాధగా, మధ్యతరగతి అమ్మాయిగా, మంచి గృహిణిగా సౌందర్య గారి నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు సౌందర్య గారు ఈ సినిమా ద్వారా. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పవిత్ర బంధం చిత్రం నుంచి అందరి అభిమానాన్ని అందుకున్న ఈ అద్భుతమైన గీతాన్ని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఒకదాన్ని మించిన పాట ఇంకోటి కదా. యాక్చువల్గా 1 అవర్ సరిపోదు మనకి సౌందర్య గారి గురించి చెప్తూ పాటలు వేయాలంటే, ఎందుకంటే బోల్డ్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆమె కెరీర్లో. కాకపోతే సౌందర్య గారంటూ గుర్తొచ్చే పాటలను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక అగ్ర హీరోలందరితోనూ సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సౌందర్య గారు వెంకటేష్ జగపతిబాబు గారులతో హిట్ పేరుగా ప్రేక్షకులను అలరించారు. ఇక డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు గారి చిత్రాల్లో అయితే సౌందర్య గారిది ఒక ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెదరాడి చిత్రం అఖండ విజయంతో ఆమెను సక్సెస్ సెంటిమెంట్ గా భావించారేమో అన్నట్టుగా ఆల్మోస్ట్ మోహన్ బాబు గారి అన్ని చిత్రాల్లో సౌందర్య గారు నటించారు. ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ గా సినీ పరిశ్రమ ప్రేక్షకుల ఆదర అభిమానాలను అందుకున్న నటిగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. మరి ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెదరాడి చిత్రం నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. మామూలుగా మనకి హీరోయిన్లు అంటే రిచ్ కాస్ట్యూమ్స్ తోటి, లేదంటే డిఫరెంట్ వెరైటీ కాస్ట్యూమ్స్ తోటి, యాక్సెసరీస్ తోటి, జ్యువెలరీ తోటి కనిపిస్తారు. మొత్తం డిఫరెంట్ గానే కనిపిస్తారు మన స్క్రీన్ మీద మామూలు అమ్మాయిలా కాకుండా. కానీ వెండి తెర మీద వీలైనంత సింపుల్ గా, సహజంగా, అందంగా తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించడం సౌందర్య గారి ప్రత్యేకత. అలా కనిపించే అరుదైన హీరోయిన్లలో ఒకరు సౌందర్య గారు. మన పక్కింటి అమ్మాయా లేదా మన ఇంట్లో అమ్మాయే అనిపిస్తుంది కదా మనకు. వెన్నెల విదజల్లే తన చిరునవ్వు మరో అసెట్. కాస్త క్రాస్ గా ఉండే ఆమె నవ్వు ప్రముఖ హిందీ నటిమణి మధుబాల గారిని గుర్తు తెచ్చేలా ఉండటం మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు. మరిప్పుడైతే వెన్నెల విదజల్లే సౌందర్య గారి చిరునవ్వుని గుర్తు చేసుకుంటూ తారక రాముడి సినిమాలోని ఈ పాట విందామా?

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలోని సూపర్ సాంగ్స్ వింటున్నాం, మంచి మంచి పాటలు కదా. నిజంగా మనం మళ్ళీ సౌందర్య గారి టైంకి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది పాటలన్నీ వింటుంటే. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హీరోయిన్ ఓరియంటెడ్ అంటే సపరేట్గా హీరోయిన్ సబ్జెక్ట్తో ఉన్న సినిమాలు కాకుండా హీరో ఇంపార్టెంట్ ఉన్న సినిమాల్లోనే హీరోయిన్కు కూడా ఒక బలమైన పాత్ర ఉండేలా చూసుకున్నారు సౌందర్య గారు తన సినిమాలన్నింటిలోనూ. సో అలాంటి పాత్రలు చేసి హీరోతో పాటుగా తను ఒక మంచి నటిగా సక్సెస్ అయ్యారు. యాక్చువల్గా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో దాదాపు 100కు పైగా సినిమాలు నటించారు. గంధర్వ అనే కన్నడ సినిమాతో నటనలో ఓనమాలు దిద్ది తెలుగులో రైతు భారతం అనే సినిమాను తొలగి అంగీకరించిన విడుదలైంది మాత్రం మనవరాలి పెళ్లి. సౌందర్య గారి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే చిత్రం అమ్మూరు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయం సౌందర్య గారికి సినీ రంగంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కల్పించింది మన తెలుగు సినీ రంగంలో. మరి చెప్తాను మరిన్ని విశేషాలు, ఇప్పుడైతే వినిపిస్తున్నాను రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 FM. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 12 ఏళ్ల సినీ ప్రయాణంలో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానంతో పాటు 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు సౌందర్య గారు. అమ్మోరు, అంతఃపురం, రాజా, ఇక కన్నడలో ద్వీప చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా, నటిగా కూడా అవార్డు తీసుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డు. అలాగే ఆప్తమిత్ర చిత్రానికి ఉత్తమ నటిగా కూడా అందుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డుని. తెలుగులో అయితే అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం సినిమాలకు రాష్ట్రాలందులు అందుకున్నారు. అంతఃపురం సినిమా గురించి మీకు స్పెషల్ గా చెప్పాలి, కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్నాను పెళ్లిపిట్టల సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. ఆ తర్వాత చెప్తాను అంతఃపురం సినిమా గురించిన కబుర్లు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయి టైమ్.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. అసలు ఈ పాటలు వింటుంటే మనకి సౌందర్య గారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు కదా. అంత అద్భుతమైన పాటలు, అద్భుతమైన సౌందర్య గారి నటన. ఇంతకుముందు చెప్పాను కదా, ఇందాక మీకు అంతఃపురం సినిమా గురించి మీకు స్పెషల్గా చెప్పాలని. యాక్చువల్గా అంతఃపురం సినిమా డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు కదా. సౌందర్య గారిలో ఉన్న అద్భుతమైన నటిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారేమో అనిపిస్తుంది నాకైతే కదా. ఇంత కష్టమైన పాత్రని అవలీలగా తన నటనతో మెప్పించారు, జీవించారు సౌందర్య గారు. అందుకే జూనియర్ సావిత్రి అని, నవరస నటన మయూర్ అని సగర్వంగా పిలుచుకుంటాం. ఇక ఈ సినిమాలో అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా కదా, ఎంత అద్భుతమైన పాట, ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది అందరి మనసులో. మరి మరోసారి విందామా?

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. అన్నీ కూడా గుర్తుకురాదు కాదు, వింటుంటే ఏది గుర్తుకురాదు, కానీ ఎప్పటికీ మర్చిపోలేని పాటలు సినిమాలు. సౌందర్య గారు మంచి నటే కాదు, గొప్ప మనిషి అని కూడా పరిశ్రమలో పేరు. లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరికి సాయం చేసే మనిషిగా చెప్తారు. తన వ్యక్తిత్వంతో అందరి మనసుల్లో చిరస్మరణీయురాయలైన సౌందర్య గారిని తెలుగుంటి ఆడపడుచుగా ప్రేక్షకులు ఆదరించారు, అభిమానించారు, అభిమానిస్తూనే ఉంటారు కూడా. మరి ఆహార్యంలో సంప్రదాయానికి, సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు, ఆకట్టుకున్నారు సౌందర్య గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీకాపుల టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జీ లక్ష్మి. మిమ్మల్ని అలరించడంతో పాటు మనసుతో ఆలోచింపచేసే ఆనందింపచేసే పాటలు సిద్ధంగా ఉన్నాయి ఇవాల్టి అమృత గీతంలో. పెళ్లి పాటల్లో సీతారామ కళ్యాణం చిత్రంలోని పాటకేదీ రాదు సాటి అనేది జగమెరిగిన సత్యం. కానీ ఆ పాటకు సాటిగా ప్రేక్షకులందరి అభిమానాన్ని జేజేలను అందుకున్న అద్భుతమైన సాహిత్యం రచించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మురారి సినిమాలో. అసలు ఇప్పుడు అలాంటి పాటను ఇష్టపడతారు?

తరా అని అప్పట్లో చాలామంది సందేహించినా కృష్ణవంశీగారి పట్టుదలతో, మనమీద ఉన్న నమ్మకంతో, అంటే మంచి పాటలను సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో కృష్ణవంశీగారు రూపొందించిన ఈ పాటను మణిశర్మగారు స్వరపరిచారు. దిగ్గజ గాయని జిక్కి, మెలోడీ క్వీన్ సునీతా సందేగారు పాడిన ఈ గీతం ఎంత హిట్ అయిందో, కృష్ణవంశీగారు ఎంత అందంగా అద్భుతంగా తెరకెక్కించారో తెలియని తెలుగువాళ్లుంటారా? మరి విందామా, ఇంకెందుకు ఆలస్యం?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం టైం ఆన్ వివిధ్ భారతి 102.8 FM.

ఎవరికైనా అర్థమయ్యే, ఎవరైనా అలవోకగా పాడగలిగే చిన్న చిన్న పదాలతో చంద్రబోస్ గారు అర్థవంతమైన పాటలను ఎంత అద్భుతంగా రాస్తారు కదా. చమత్కారంతో చణుకులను ప్రాసలను జోడించి తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందో తెలియచేసేలా రాసిన పాటన ఆది చిత్రంలోని నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు కదా. పొగడ్తతో కూడిన పొసెసివ్నెస్ ని ఎంత అద్భుతంగా చెప్పారో. ఇక ఈ పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలుసు అనుకోండి. చంద్రబోస్ గారికి సినీ గీత రచయితగా మంచి గుర్తింపునిచ్చింది. మణిశర్మగా స్వరపరిచిన ఈ యుగళ గీతం మీకోసం.

మీరు వింటున్నారు అమృత గీతం ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. దేవుడు ప్రతిచోట ఉండలేక అమ్మను పుట్టించారంటారు. మరి ఆ అమ్మ తన బిడ్డ ఎదుగుదలను, నూరేళ్ల భవిష్యత్తును ఊహిస్తూ ఆశీర్వదిస్తూ పాడే అమృతగీతం యమలీల చిత్రంలోని సిరులొలికించి చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అక్షరీకరించిన అమ్మ ప్రేమను వీణుల విందుగా స్వరపరిచారు ఎస్పీ కృష్ణారెడ్డి గారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగారుల స్వరాల నుంచి జాలవారిన ఈ అమృతగీతం వినిద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం అమృత గీతం టైం. తెలుగు వ్యాకరణం అక్షరాలతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో, భావాలను వ్యక్తం చేసే పాటలు ఎలా రాయొచ్చో మన తెలుగు సినీ కవులు చాలాసార్లు నిరూపించారు. మనకు నచ్చాయనుకోండి, అలాంటి గీతాల్లో పెళ్లి సినిమాలోని జావిలమ్మ నీకు అంత కోపమా అంటూ సీతారామశాస్త్రి గారు తన కలంతో కురిపించిన వెండి వెన్నెల విన్నవారిని ఎవరినైనా సరే అలా కరిగించేస్తుంది. ప్రతి వాక్యం మాతో పూర్తవడం ఈ పాట ప్రత్యేకత అయితే, ఎస్ఏ రాజకుమార్ గారు అందించిన సంగీతం మంత్రముగ్ధులను చేస్తుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ గీతం నిజంగానే అమృతంలా అనిపిస్తుంది వింటున్నప్పుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 నిమిషాలకు ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలినతో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలినతో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరారు.

0: ఉన్నారు. విమానాశ్రయంలో రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యక్షుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గై ఫార్ములిన్ మాట్లాడుతూ, భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గై ఫార్ములిన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కెంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 71 లక్షలకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు, వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ యూనిట్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
3: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షన్లకు సత్వర

లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబుల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ అండ్ మిథనాల్ తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లకు నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20 వేలకు పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తకు ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచి నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

హాయ్ నన్న మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ డ్యూట్ వినిసం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఈట్ ఫిట్ టైం. గ్రీన్ టీ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుందని చాలా మంది ఈ మధ్య ప్రతిరోజు ఒక కప్పు తీసుకుంటున్నారట. మరి నిజంగానే గ్రీన్ టీ ఒబెసిటీ బారిన పడకుండా చేస్తుందా? నిపుణులేమంటున్నారు? అసలు గ్రీన్ టీ వల్ల ఉపయోగాలేంటి? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 100.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా గ్రీన్ టీ హెల్త్కి చాలా మంచిదట తెలుసా? ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉండి చాలా మేలు చేస్తాయట మనకి. ఇక గ్రీన్ టీలో కెఫిన్ కూడా కాస్త ఎక్కువగా ఉండి మెటబాలిజం పెంచడానికి ఉపయోగపడుతుందంటారు పోషకాహార నిపుణులు. మరి ఇంకా ఉన్నాయి గ్రీన్ టీ కబుర్లు, చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రాక్ వినిద్దామా?

0: ఎంతైనా మెలోడికం బీట్ సాంగ్స్ ఇచ్చే జోషే వేరు కదా. పర్టికులర్గా ఇలాంటి డ్రౌజీ టైంలో ఇలాంటి పాటలు వింటుంటే వీళ్ళు జోష్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. అందుకే ఆ పాట వినిపించాను, వింటూ ఉండండి. ఎయిట్ ఫిట్ చెప్తాను ఇంకా గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు దీనికోసం, మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 100.8.

ఎఫ్ఎం. మరి గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గ్రీన్ టీ వల్ల 70 నుంచి 100% దాకా క్యాలరీలు ఖర్చవుతాయట. అయితే గ్రీన్ టీ తాగితేనే బరువు తగ్గరటుండే, మంచి పోషకాలున్న ఫుడ్ తీసుకుంటూ వ్యాయామం గట్టా చేయడం కూడా చాలా ముఖ్యమని నిపుణుల సలహా. మరి వెయిట్ లాస్ కోసం పూర్తిగా గ్రీన్ టీ పైనే ఆధారపడకుండా

ఫిట్ టైం ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మీతో షేర్ చేసుకోబోతున్న నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా? మఖానా. మన దేశంలో ఒక సాధారణ సంప్రదాయ ఆహారం నుంచి అంతర్జాతీయ సూపర్ ఫుడ్ గా అద్భుతమైన డిమాండ్ సాధిస్తోంది. మీకు తెలుసా, 2021-22 సంవత్సరం నుంచి 2024-25 మధ్య కాలంలో మఖానా మార్కెట్ ఏటా 17% నుంచి 18% వార్షిక వృద్ధిని నమోదు చేసిందట. ఇక 2029-30 ఈ మార్కెట్ విలువ దాదాపు 11,000 కోట్ల నుంచి 12,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇంతకీ

రౌడీ బాయ్స్ చిత్రంలో మంగ్లీ వాయిస్ నుంచి ఒక డాన్సింగ్ నంబర్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM. మరి అంతర్జాతీయ సూపర్ ఫుడ్ గా అద్భుతమైన డిమాండ్ సాధిస్తున్న మఖానాకు ఎందుకంత డిమాండ్? ఏంటి అడ్వాంటేజెస్ అని చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్ గా మఖానాలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయట. ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండి బరువు తగ్గాలనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అంతేకాదండి, ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు, బీపీ కంట్రోల్ కు ఎక్కువగా మఖానా రికమెండ్ చేస్తున్నారట డాక్టర్స్. మరి విషయం ఏమిటంటే, గ్లూటెన్ ఫ్రీ ప్లాంట్ బేస్డ్ ఆహారాలకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో యూత్ ఎక్కువగా మఖానాను ప్రిఫర్ చేస్తున్నారట. సో అంతర్జాతీయంగా మన మఖానా ఒక సూపర్ ఫుడ్ గా ఎదగడానికి ఇవి రీజన్స్. ఎనీవేస్ మరి స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ ట్రాక్.

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాలనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ పార్టీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడం వల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకటస్వామి పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగారని పేర్కొన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రగతి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు, అభిమానులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

నీతికి కట్టుబడి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ సాధనకు కాక అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో కాకా వెంకటస్వామి మార్గదర్శకత్వం ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు నిబద్దతతో పనిచేయడమే కాకాకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని ఆ పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్దమైన సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పార్టీ ముందుకెళుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుబట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తూ ఉంటే ఓటమి భయంతో ఇండీ కూటమి విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్టంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆయన, అక్టోబర్ 7న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన 2 రోజుల నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరైన ఈ సదస్సులో డిజిటల్ ఆధారాలు, పిల్లల లైంగిక నేరాల నివారణ, డిజిటల్ బాల్య పరిరక్షణ అంశాలపై చర్చించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తదితరులు ప్రసంగించగా, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముద్రించిన పుస్తకాలను అతిథులు విడుదల చేశారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల అభివృద్దికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశంసిస్తూ, భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే జాతీయ రహదారులు, రోప్వే ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. ఐడీఓసీ వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక నషాముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభించి విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు రెడ్క్రాస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రామాయంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన 35,000 జీడి మామిడి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఐఐటీ హైదరాబాద్లో గ్లోబల్ పొల్యూటెంట్ అంశంపై 17వ అంతర్జాతీయ పాదరస సదస్సు అక్టోబర్ 4 నుంచి 9 వరకు ఘనంగా జరుగుతోంది. భారతదేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 26 దేశాల శాస్త్రవేత్తలు, విధానకర్తలు హాజరయ్యారు. మీనామాట ఒప్పందం 10 ఏళ్ల మైలురాయిపై దృష్టి సారిస్తూ, పాదరస కాలుష్య నివారణ, మానవాళి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, తాగునీటి సరఫరా, అభివృద్ది పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాష్ట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి నిర్వహించిన సమీక్షలో, స్కూళ్ల ఆధునీకరణ, బ్రిడ్జీల నిర్మాణాలను వేగవంతం చేయాలని, మెప్మా ద్వారా మధిరలో 10,000 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందించాలని, భూ రీసర్వే పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ వద్ద టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకులు భారీ ముట్టడి, ధర్నా చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహణ, సంస్థ లాభాల్లో 35% బోనస్ చెల్లింపు, విజిలెన్స్ వేధింపులు నిలిపివేసి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అధికారుల హామీతో ధర్నా విరమించారు. సమస్యల పరిష్కారానికి 2 నెలల సమయమిచ్చిన కవిత, నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల రహదారులు, రిజిస్టార్ తహసీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందించేందుకు ఈ పనులను గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మార్గాలను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్సిటి పనులను రద్దు చేసి వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్పారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు 6 లేన్ల స్టీల్ బ్రిడ్జ్ అండర్పాస్ నిర్మించి వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో అక్రమంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీ, అమిత్ షా చట్టవిరుద్దంగా ఆ పదవుల్లో ఉన్నారంటూ ప్రభుత్వం రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పెట్టాలని మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శల మీద ఎన్ రామచందర్రావు సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ వేదికగా స్పందించారు. అదే తర్కంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమమే అవుతారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ మాటలకు కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని ఆయన సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిన్న రాత్రి వరకు కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నూతన చైర్మన్గా కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి అనిత ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ఎన్నికల అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా బీజేపీ మాజీ జిల్లా అధ్యకుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఎంపిక కాగా నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు, ఎప్పటి నుండో రెడ్క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నామని, సేవాభావంతో పనిచేస్తున్న సొసైటీ అభివృద్ది కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ పార్టీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని రాష్ట బీజేపీ అధ్యకులు రామచందర్రావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడం వల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక మంచి ఇన్స్పైరింగ్ ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తి గురించి. ఓకేనా? స్టే ట్యూన్డ్.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. హాకీ మన జాతీయ క్రీడ. అంతర్జాతీయ వేదికల మీద మువ్వనుల జెండాను రెపరెపలాడించే లక్ష్యంతో దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు మన అమ్మాయిలు. కఠోర శిక్షణ, కుటుంబానికి దూరంగా ఉండటం, గాయాలు వీటిని లెక్క చేయకుండా ముందడుగు వేసిన వాళ్ల శ్రమకు పట్టుదలకు ఫలితం 2026 ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణపతకం. 44 తరువాత ఫలించిన కల. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను ఓడించి భారత్ను మహిళా హాకీలో విజేతగా నిలిపిన హాకీ టీం కెప్టెన్ ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. మరి ఎవరామె తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, థ్యాంక్ యూ చెప్పడమే కాదు దేశమంతా అభినందించాల్సిన టైం కూడా. ఎనివేస్, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఆసియా క్రీడల్లో మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా, మీకు తెలుసా అందరూ ఆమెని ఫెరారి అంటారట. మరి ఆమె హాకీ ప్రయాణం జార్ఖండ్లోని బర్కిచాపూర్ నుంచి స్టార్ట్ అయింది. వెదర్ కర్రే హాకీ స్టిక్, నాన్నే తొలి కోచ్. ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకుని గ్రామంలో జరిగే పోటీల్లో పాల్గొనేది సలీమా. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాగా వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి జార్ఖండ్లోని బర్కిచాపూర్ నుంచి తన హాకీ ప్రయాణం మొదలైంది. ఒక వెదురు కర్రనే హాకీ స్టిక్ ప్రాక్టీస్ చేసింది. నాన్నే తొలి కోచ్గా ఆటలో ఓనమాలు దిద్దుకుంది. గ్రామాల్లో పోటీలో పాల్గొనేది. కానీ జెంట్స్తో పోటీ పడుతూ ధీటుగా ఆడుతున్నప్పటికీ ఆడపిల్ల అంటూ ఎన్నో అడ్డంకులు. ఊరు దాటి వెళ్లడానికి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. అతి కష్టం మీద ఇంట్లో వాళ్ళని ఒప్పించి వెళ్తే రెసిడెన్షియల్ సెంటర్లో చేర్చుకోలేదు. రెండేళ్లు ఇబ్బంది పడింది. మరి చివరికి అనుకున్నది సాధించింది. జార్ఖండ్ స్టేట్ టీంలో స్థానం అందుకుంది. మరి చెప్తా మరిన్ని విశేషాలు సలీమా గురించి. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఆన్ వివిధ భారతి 102.8 FM.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి ఇక ఇంట్లో వాళ్ళని ఒప్పించి బయటికి వెళ్లినా కూడా రెసిడెన్షియల్ సెంటర్లో చేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత ఎట్టకేలకు తను అనుకున్న సాధించింది, జార్ఖండ్ స్టేట్ టీంలో స్థానం సంపాదించింది. ఇక జార్ఖండ్ రాష్ట మహిళా హాకీ జట్టులో చేరి ఆటలో తన ప్రావీణ్యం నిరూపించుకున్న సలీమాకు జాతీయ జట్టులో అవకాశం తలుపు తట్టింది. సో అక్కడ తన క్రీడా జీవితం గొప్ప మలుపు తిరిగింది, దేశానికి స్వర్ణ పతకం తెచ్చే స్థాయికి వచ్చేలా చేసింది. అదేలాగో చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాటి మన చైతన్య స్ఫూర్తి. తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్న సలీమా డిఫెండర్ గా చేరి మిడ్ఫీల్డ్ కి మారింది. ఎనర్జీకి తోడు మెరుపు వేగానికి మారుపేరైన సలీమాను ఫెరారీ అని పిలుస్తారంత. ఇందాక చెప్పుకున్నాం కదా తనని ఫెరారీ అని పిలుస్తారని, ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది కదా. ఆ స్పీడే ఆమెను ర్యాంకుల పట్టికలో దూసుకెళ్లేలా చేసింది. కెప్టెన్ పగ్గాలు అందుకునే అవకాశం ఇచ్చింది. మరి చెప్తాను మరిన్ని విశేషాలు తన జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సూపర్ మచ్చి
1: ఎంగ వెట్టు తంగ తిరయ వంకయ్యల తందాచే
0: సూపర్ మచ్చి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎనర్జీకి తోడు మెరుపు వేగం ఆమెను ర్యాంకుల పట్టికలో దూసుకెళ్లేలా చేసింది. కెప్టెన్సీ పగ్గాలు అందించింది. ముందు జూనియర్ జట్టుకి, ఆ తర్వాత 2024లో విమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్గా జట్టును నడిపించి బంగారు పథకం సాధించేలా చేసింది సలీమా. అర్జున్ అవార్డుతో పాటు సలీమా అందుకున్న అవార్డుల లిస్టు చాలానే ఉంది. మరి చెప్తాను మరిన్ని విశేషాలు తన జర్నీ గురించి, వింటూనే ఉండండి ఆకాశవాణి.

చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాటి మన చైతన్య స్ఫూర్తి. 2024లో ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్ గా జట్టును నడిపించింది, బంగారు పథకం సాధించేలా చేసింది. ఇప్పుడు మళ్లీ మరోసారి జాతీయ మహిళా హాకీ జట్టు సారథిగా తన ప్రణాళికతో, దూరదృష్టితో ఆసియా క్రీడల్లోనూ జట్టును విజయపథంలో నడిపించి మన దేశానికి స్వర్ణ పథకం అందించింది. 1982 తర్వాత మళ్లీ భారత్ను ఆసియా క్రీడల్లో మహిళా హాకీలో బంగారు పథకం వరించింది. చిరకాల స్వప్నం నెరవేరింది. అంతర్జాతీయ వేదిక మీద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసి కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా చేసిన సలీమా ఫెరారీ మాత్రమే కాదు, ఎందరికో చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు మెలోడీ టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. హ్యాపీగా లంచ్ చేసి రిలాక్స్ అయ్యే టైం. ఈవెన్ ఆఫీస్లో ఉన్నవాళ్ళు కూడా ఇలా చక్కగా పాటలు వింటూ వర్క్ చేసుకుంటే అంత కష్టం తెలియదు. సో అందుకే మెలోడీ టైంలో మంచి మంచి పాటలు వినిపించడానికి రెడీ అయిపోయాను. మరి ముందుగా వినేద్దాం క్రిమినల్ సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారు చిత్రతో కలిసి పాడిన పాట అనమాట. సిరిమిరం సీతారామ శాస్త్రి గారి సాహిత్యం సంగీతం మీ అందరికీ తెలిసిందే, ఎంఎం కీరవాణి గారే. యాక్చువల్గా ఈ సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, కీరవాణి గారి వాయిస్లో ఈ మెలోడీ అంత అద్భుతంగా పలుకుతుంది. అందుకే సూపర్ హిట్ సాంగ్ అయింది. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్లో ఈ పాట టాప్లో ఉంటుంది. అంటే ఈ పాటికి మరో ప్రత్యేక ఆకర్షణ చిత్ర గారి హమ్మింగ్. మరి ఆస్వాదిద్దామా మరోసారి ఈ మెలోడీని.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి చక్కటి మెలోడీ పాటలు వినిపించేస్తుంది మెలోడీ టైం ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు అనమాట. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి హీరోగా అండ్ దర్శకుడుగా రాజమౌళి గారికి ఆల్మోస్ట్ స్టార్డమ్ తెచ్చిన సినిమా స్టూడెంట్ నంబర్ 1 కదా. ఆ తర్వాత ఇద్దరు వెన్ను తిరిగి చూసుకోలేదు, హిట్ మీద హిట్, హిట్ మీద హిట్ అలా ఇస్తూ ఒక ఎంత పాపులర్గా ఎదిగారో సినీ ఇండస్ట్రీలో, మన ప్రేక్షకుల మనసుల్లో ఎలా అభిమానాన్ని సంపాదించుకున్నారో చెప్పక్కర్లేదు. సో ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎంఎంకే రమణ గారి మ్యూజిక్ కంపోజిషన్ కాబట్టి మనం చెప్పక్కర్లేదు. అండ్ ఇందులో పర్టికులర్గా ఒక పాట మనకి ఆకేషన్లో గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడంటే టీచర్స్ డే. యాక్చువల్గా మనమైతే సెప్టెంబర్ 5 సెలబ్రేట్ చేసుకుంటాం టీచర్స్ డేని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా. ఈరోజు అక్టోబర్ 5 అంటే వరల్డ్ టీచర్స్ డే. సో ఈ సందర్భంగా టీచర్స్ అందరికీ బెస్ట్ విషెస్ అందిస్తూ ఈ సూపర్ సాంగ్ వినిద్దామా?

మన వీబీ లిజనర్స్ అయితే ఎప్పుడు జాయం ఇస్తారు, ఎందుకంటే వివిధ భారతి ఎప్పుడు మీతోటే ఉంటుంది కాబట్టి. మెలోడీ టైమ్, టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే హిట్స్ కి కేరా బట్టర్స్ గా మారిపోతాయంతే. అలాంటి కాంబినేషన్ చంద్రబోస్ అండ్ కీరవణి గారు. ఎంత బాగుంటాయో పాటలు అన్నీ కూడా వాళ్ళ కాంబినేషన్లు, అస్సలు ఏమన్నా పాటలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే, మ్యూజికల్ హిట్సే. మరి అలాంటి కాంబినేషన్లో వచ్చిన మరో పాట ఈ అబ్బాయి చాలా మంచి నుంచి ఈ చక్కటి పాట ఆస్వాదిద్దామా?

వినడానికి బాగుండడమేంటి, అద్భుతంగా ఉంటాయి మెలడీస్ కదా. అందుకే మెలడీస్ అనేది ఎవర్ గ్రీన్, అంత ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్ గా ఈరోజు వరల్డ్ ఆర్కిటెక్చర్ డే అనమాట. అసలు ఆర్కిటెక్చర్ కి డెఫినేషన్ చెప్పిందే మన వాళ్ళు. ఎన్ని గుళ్ళు, గోపురాలు, దాంట్లో శిల్పాలు అన్ని కూడా, మయుడిని మనము దేవశిల్పని కూడా చెప్తాం, మయసభ, ఇవన్నీ మనం చరిత్రలో విన్నాం, చదువుకున్నాం, సినిమాలో చూసాం కూడా. సో మన వరల్డ్ ఆర్కిటెక్చర్ డే సందర్భంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మన పాన్ సినిమాలో డైరెక్టర్స్ ఎక్కువగా అంటే కొన్ని క్లాసిక్స్ కానివ్వండి, డాన్స్ బేస్డ్ ఉండే సాంగ్స్ కానివ్వండి, పిక్చరైజ్ చేయడానికి ఎక్కువగా టెంపుల్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు కదా. సాగర్ సంగమం ఏంటి, శంకరాభరణం ఏంటి, వాట్ ఎవర్, సప్తపది, చాలా, అసలు ఒక క్లాసిక్ సాంగ్ అంటే ఇప్పటికి తర్వాత కూడా టెంపుల్స్ లో పిక్చరైజ్ చేశారు. అలాంటి సాంగ్స్ లో ఒకటి శుభాకాంక్షల సినిమా నుంచి మనసా పలకవి కదా, ఎంత బాగుంటుందో, బెలూరులో పిక్చరైజ్ చేశారు అనుకుంటా సాంగ్. సో ఆ పాట ఇప్పుడు మెలోడీగా వినేద్దాం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరిక సినీ పరిశ్రమలో కొంతమంది కంపోజర్స్ ఉంటారు, మ్యూజిక్ కంపోజర్స్. వాళ్ళు ఎక్కువ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయకపోవచ్చు, అలాగే లిరిక్సిస్ట్ ఉంటారు, ఎక్కువ సినిమాలకి పాటలు రాయకపోవచ్చు. కానీ వాళ్ళు కంపోజ్ చేసినా లేదంటే రాసిన పాటలు కొన్నైనా కూడా ఎంత హిట్ అవుతాయంటే ఆ పాటల రూపంలో వాళ్ళు ఎప్పుడు మనతోనే ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోలేమన్నట్టుగా ఉంటుంది. శివశంకర్ గారు ఎక్కడో విన్నట్టుంది కదా ఇలా ఈ పేరు, మ్యూజిక్ కంపోజర్. ప్రియమైన నీకు సినిమా గుర్తుంది కదా, ఎందుకు గుర్తుందో చెప్పండి, ఎవరు మర్చిపోతారు? అందులో ఒక పాట ఉంటుంది, చిత్రగారు పాడింది, మనసున ఉన్నది కదా, ఎంత అద్భుతమైన మెలోడీ. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది శివశంకర్ గారు, అండ్ సాహిత్యం శ్రీవెన్నెల గారు, చెప్పక్కర్లేదు. చిత్రగారు బృందం పాడిన ఈ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. విన్న ప్రతిసారి ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యే ఫీల్ ఇది. సో మరోసారి విందాం.

ఇలాంటి పాటలు నచ్చకపోతే ఎలా అనిపిస్తుంది కదా ఇలా పాటలు విన్నప్పుడు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇక సోలో సాంగ్స్ విషయానికి వస్తే మనకి మేల్ సింగర్స్ పాడిన పాటలు ఒకలా ఉంటాయి అండ్ ఫీమేల్ సింగర్స్ ఇదిగో ఇలాంటి చిత్రగారు

ఎంతో మంది గాయని మండలి ఉన్నారు మనకి సోలో సాంగ్స్ పాడిన వాళ్ళు. అలాంటి వాళ్లలో మంచి మంచి సోలో సాంగ్స్ పాడిన సింగర్లలో ఒకరు సమీరా భరద్వాజ్. అసలు ఎంత మెలడీ వాయిస్ అంటే అద్భుతంగా ఉంటుంది. ప్రతి పాట కూడా తన స్వరం నుంచి జాలువారిన ప్రతి పాట కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే తను పాడిన పాటే వినిపించబోతున్నాను, ద్వారక చిత్రం నుంచి. ఎంత చిత్రం కదా! అఫ్కోర్స్ నేను ట్యూన్ మార్చి పాడుతున్నాను అనుకోండి, మరి సమీర భరద్వాజ్ గారు పాడిన పాట, ఆ మెలోడీ, అద్భుతమైన మెలోడీ వినిపించేస్తున్నాను.

చిత్రమేమని చెప్పండి, ఇలాంటి అద్భుతమైన పాటలన్నీ మన వివిధ భారతి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మనకి సినిమాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటికి లాజిక్స్ ఉండవు. అసలు హిట్ సినిమా అంటే పాత తరంలో హిట్ అయిన సినిమాల పేర్లు కొన్ని, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు టైటిల్స్గా యూజ్ చేసుకుంటారు.

ఉంటారు. అండ్ ఆ సినిమాలు తీసేవి కూడా మరి ఆ టైటిల్ పవర్ ఏంటో క్లాసిక్స్ కానీ మిగిలిపోతాయి, అలాగే జనాలకు కూడా నచ్చుతాయి. అలాంటి సినిమా నాగార్జున గారు హీరోగా నటించిన నిన్నే పెళ్లాడతా కదా, అసలు కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చింది సినిమా. సినిమాలో పాటలు అన్ని కూడా ఆల్ టైమ్ హిట్సే. అండ్ సినిమా అయితే ఒక కల్ట్ క్లాసిక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా. యాక్చువల్గా అందులో ఒక పాట వినిపించబోతున్నాను ఇప్పుడు, ఎటు వెళ్ళిపోయింది మనసు. అసలు ఆ పాట వింటుంటేనే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆ టైటిల్ తోటి తర్వాత మళ్ళీ మనకి నాని హీరోగా కూడా ఒక సినిమా వచ్చింది. సో అదొక సైకిల్ అలా తిరుగుతూనే ఉంటాయి. సినిమా హిట్ అయిన సాంగ్స్ టైటిల్స్, హిట్ అయిన సినిమా టైటిల్స్ మళ్ళీ యూస్ చేసుకోవడం అనేది. ఎనీవేస్ మరి ఇప్పుడైతే వినిపించేస్తున్నాను నిన్నే పెళ్ళాడతా సినిమా నుంచి అద్భుతమైన పాట.

0: వచ్చేసింది. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు మళ్ళీ బెల్ రిటైమ్ మిమ్మల్ని పలకరిస్తుంది అద్భుతమైన పాటలతో. మరి ఇక లక్ష్మి కూడా సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది. సో స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిద్ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కాబట్టి హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమే.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఫామ్ 6, 6A, 7, 8లలో తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఈరోజు మెమో జారీ చేశారు. ఓటర్ల నమోదు అధికారుల వద్ద ఫామ్ 7 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేసినట్టు, అవి నిజమైనవి కావని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్ స్విట్జర్లాండ్లు ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్విస్ అధ్యకులు గై ఫార్మిలిన్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మే 2023లో ప్రారంభమైన నాటి నుండి సంచార్ సాథి పోర్టల్ 30 కోట్ల సందర్శనలను దాటిందని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పోర్టల్ సులభంగా ఉపయోగించగలిగే ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లను రిపోర్టు చేయడానికి వినియోగదారులకు వీలు కలిగిస్తుంది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ప్రాజెక్టు చీతాలో భాగంగా కునో నేషనల్ పార్క్లో భారతదేశంలో జన్మించిన ఒక ఆడ చిరుతపులి ఈరోజు 5 ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారతదేశంలో మొత్తం చిరుతపులుల సంఖ్య 60కి చేరింది. ఇందులో భారత్లో జన్మించిన 41 చిరుతపులులున్నాయి. భారతదేశంలో తదుపరి తరం చీతాల ఆవిర్భావంలో ఈ పరిణామం ఒక ముఖ్యమైన మైలురాయని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారతదేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోఖన్ సాహు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HYDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: అందరికీ శుభ సాయంత్రం. స్టూడియో క్లోక్లో సమయం 5:05 కావడానికి అలా అలా పరుగులు తీస్తుంది. మరొకసారి మీ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ చెప్పేస్తూ మీ కీర్తి ఇక్కడుంది చాయ్తో హాయ్ కబుర్లు చెప్పేస్తూ. మరి ఇవాళ ఈ వండర్ఫుల్ షోని ఇంతే వండర్ఫుల్

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే కీర్తితో. లైఫ్లో ఏదో ఒక విషయంలో మనం మోటివేట్ అవ్వాలని, ఎవరైనా మనల్ని మోటివేట్ చేయాలని జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది నీ వల్లే అవుతుంది, నీ వల్ల మాత్రమే అవుతుంది, నువ్వే చేయగలవు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎవరైనా మనకిస్తే భలే ఉంటుంది కదా ఏ సిచ్యువేషన్లో అయినా. అన్ని సమయాల్లో కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక లీనింగ్ షోల్డర్ కోసం వెయిట్ చేస్తాం మనం, ఇజంట్ ఇట్? అఫ్కోర్స్ మనిషి నైజం అలా అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో అని ఎక్సెప్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అలా మీరు ఇప్పుడు ప్రజెంట్ అలా ఏమైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి బాగా హెక్టిక్ షెడ్యూల్ అయిపోయి యాక్టివ్ అవ్వడానికి మళ్ళీ రీజూనేట్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటే గనక మిమ్మల్ని ఆ రేంజ్ హైప్లోకి తీసుకెళ్ళడానికి నేను ఇక్కడ ఈ షెడ్యూల్తో రెడీగా ఉన్నానన్నమాట. ఇంతకీ మిమ్మల్ని యాక్టివ్గా మార్చడానికి కారణం కూడా ఒకటి ఉంది, ఏంటి తెలుసా? ఇవాళ నేషనల్ డూ సంథింగ్ నైస్ డే. ఏదైనా మన వాళ్ళ కోసం, మనకు నచ్చే వాళ్ళ కోసం, మనల్ని హ్యాపీగా ఉంచిన వాళ్ళ కోసం, మనం ఎవరినైనా హ్యాపీగా ఉంచాలి అనుకునే వాళ్ళ కోసం కాస్త సమయాన్ని కేటాయించవచ్చు వాళ్ళు సంతోషపడడానికి. సో మీరు ప్రతిరోజు వివిధ భారతి హ్యాపీగా వింటారు కదా, సో అలాగే మీరు ఇంత హ్యాపీగా వింటున్నందుకు మేము కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అందుకే ఈ వండర్ఫుల్ షోని కూడా అంతే నైస్గా మార్చేస్తున్నాం అన్నమాట. ఇంట్రెస్టింగా ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటలు పాట తర్వాత, రైట్? సో మరి మీ అందరికీ మరొకసారి డూ సంథింగ్ నైస్ డే. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం, మీకు నచ్చిన వాళ్ళ కోసం కూడా ఏదైనా మంచిగా చేసి ఇవాళ్ళని హ్యాపీ చేయండి ఈరోజు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వండర్ఫుల్ పాట విన్నారు కదా, విశ్వనాథన్ సన్స్ సినిమాలో నుంచి సుభాసిని పాడినటువంటి పాట. అండ్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ అందరికి చాలా చాలా ఫేవరెట్ సాంగ్ కూడా. రైట్, బై ద వే, చాయ్తో హాయ్ కబుర్లలో మరొక చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మాట్లాడుకోవాలి. యు సీ, మన సోకాల్ సొసైటీలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అంటే ఇంక్లూడింగ్ మనకి కూడా ఒక ఇల్లు కావాలి. అఫ్ కోర్స్ కావాలి, ఇప్పుడు మనం ఉంటుంది ఇంట్లోనే కదా. అవును, ఆ ఇంట్లో ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, అండ్ మనకు నచ్చినట్టుగా ఇంటీరియర్ వర్క్స్ ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా, బ్లా బ్లా బ్లా, ఇవన్నీ ఉండాలి. మనం కంఫర్టబుల్గా ఉండాలి. బయట ఎంత వర్క్ చేసి వచ్చినా ఇంట్లో ఆ కంఫర్ట్నెస్ క్రియేట్ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఇదే. అవన్నీ కావాలంటే ముందు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకపోతే ఇమాజిన్, మనం అంతగా కలకన్న డ్రీమ్ హౌస్ని నిజంగా అంతే అత్యద్భుతంగా భూమిపైన కట్టి ఇచ్చేవాళ్ళు ఇంకెవరు ఉన్నారు? ఎవ్వరూ ఉండరు. ఎండనక వాననక ఒక ఖాళీ ప్లేస్ని ఇస్తే ఆ ఖాళీని పూరిస్తారు, ఒక డ్రీమ్ హౌస్ని నిర్మిస్తారు. అంత కష్టపడి

అంటే వాళ్ళకి నిజంగా ఈరోజు ఒక బిగ్ సల్యూట్ కొట్టాల్సినటువంటి టైం. సీరియస్లీ, మన కంఫర్ట్స్ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఎప్పుడూ గ్రాటిట్యూడ్గా ఉండాలి, అది నిజమే. కానీ ముఖ్యంగా ఈరోజు మనం ఉంటున్న ఇంటిని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సల్యూట్ చేయాల్సిందే. బికాజ్ ఈరోజు వరల్డ్ ఆర్కిటెక్చర్ డే అనమాట. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 1 మండే రోజు ఈ డేగా పరిగణిస్తారు. అంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, అంటే మనకు నచ్చింది మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం వాళ్ళేదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని కాదు, ఒక ఖాళీ ప్లేస్కి లైఫ్ ఇస్తున్నారు. అంతేకాదు అక్కడ మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం ఆ తర్వాత. కాబట్టి నిజంగానే వాళ్ళు గ్రాటిట్యూడ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. రైట్, సో ఒకసారి మీరు ఇనీషియల్గా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అండ్ అంత చక్కగా మీ ఇంటిని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిన వాళ్ళు ఎవరు, అలా గుర్తు చేసుకుంటూ ఉండండి. మీకోసం ఒక మంచి పాట ఇప్పుడు నేను వినిపిస్తాను, స్టే ట్యూన్డ్. డులార్ మెహందీ అలాగే సునిధి చౌహాన్ పాడినటువంటి ఒక వండర్ఫుల్ పాట జరగండి జరగండి, గేమ్ చేంజర్ సినిమాలో నుంచి వినిపిస్తున్నాను.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఈ డే రోజే మరొక ఇంట్రెస్టింగ్ డే సెలబ్రేషన్ కూడా ఉంది. ఏంటి వాళ్ళన్నీ ఇంత స్పెషల్స్ ఉన్నాయా? అందుకే కదా మనం ఎంజాయ్ చేయాలి. కానీ ప్రతి డే స్పెషలే, ప్రతిరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోవడమే. అలాగే ఇవాళ కూడా సో నేషనల్ కాన్సిగ్మెంట్ డేగా పరిగణించేటువంటి ఈ పర్టికులర్ డే కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 1st యూనో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం అనమాట. సిన్స్ ఒక 2017 నుండి అనుకోండి, అప్పటి నుండి ఈ డేని సెలబ్రేట్ చేయడం, అవేర్నెస్ తీసుకురావడం మొదలుపెట్టారు. కారణం చాలా దారుణం. ఏంటంటే మనకి ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్ అని ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఫ్యాషన్ని ఫాలో అవడం, ట్రెండ్స్ని ఫాలో అవడం, షాపింగ్స్ ఎక్కువ చేయడం, కొత్త రకాల బట్టలు కొనుక్కోవడం, పక్క వాళ్ళని చూసారే ఆ టైప్ ఆఫ్ స్టైల్లో నేను కూడా డిజైన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళ లిస్ట్ పెరిగిపోయింది చాలా. అందుకే ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళ లిస్ట్ని కాస్త తగ్గించడానికి ఇటువంటి డేస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో కారణం ఏంటంటే రీసైక్లింగ్ పై అవగాహన తీసుకురావడం, అలాగే సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అంటే ఎవరితో అయినా బార్గెన్ చేయాలి అని అనుకున్నాం, నాట్ బార్గెన్ ఎగ్జాక్ట్లీ, ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఎవరికైనా ఇవ్వాలి అనన్నా మీరు అంతే శుభ్రంగా నీట్గా వాడుకుని ఏమాత్రం స్పాయిల్ అవ్వకుండా ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడంలో తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్తోనో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో, ఇంటికి వచ్చేటువంటి కజిన్స్తోనో షేర్ చేసుకునేటువంటి వాటిని మీకు తెలిసిన వాళ్ళతో లేదా ఏదైనా స్టాల్స్ పెట్టి కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో కూడా షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి అవేర్నెస్ డేనే ఇదన్నమాట. సో యూజ్ చెయ్యనివో లేకపోతే ఎన్నో మిగిలిపోయినటువంటి వస్తువులు ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం, అలాంటి వాటిని ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి హ్యాబిట్స్ ఉన్న అందరికీ నిజంగానే కంగ్రాచులేషన్స్ చెప్తాను నేను. అఫ్ కోర్స్ మీకుంటే, లేదంటే అట్లీస్ట్ ఇవాళ నుండి కాస్త ఆ అలవాటు అనేది చేసుకోండి. బికాస్ కన్సిగ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే లైఫ్లో బాగా పాడైపోవడం లాగా వాడడం కాదు, చక్కగా మామూలుగా ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేసి వాడుకునేటువంటి నాలెడ్జ్ ఉండాలి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో అది అన్నింటికీ వర్తించాలి అని లేదు, కానీ వర్తించిన వాటిని యూటిలైజ్ చేసుకోవడం అనేది మంచిది. రైట్, ఇంకా మాట్లాడుకుందాం హిట్ 3 సినిమాలో నుంచి. సత్ శ్రీరామ్ అండ్ నూతన మోహన్ పాడిన పాట మీకోసం వినిపించేస్తున్నాను, ప్రేమ వెళ్ళు. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం. 5 అయిపోయి 31 మన స్టూడియో క్లాక్ లో అండ్ రైట్ అండ్ కాస్త సినిమాల వైపు కూడా లుక్కు వేయాల్సినటువంటి టైం వాజ్. జనరల్గా హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటారు ఫ్యాన్ బేస్ ఉంటుంది హర్రర్ సినిమాలంటే. అండ్ వాళ్ళతో సినిమా చూసామనుకో, అమ్మ బాబోయ్, ఆ థ్రిల్లర్ని మనం భరించలే ఊహించలేం. కానీ వాళ్ళు మాత్రం భలేగా థ్రిల్ అవుతారు. అటువంటి ఒక సినిమా ప్రజెంట్ ఇప్పుడు ఓటీటీలో బాగా స్ట్రీమ్ అవుతుంది. అంటే లైక్ అంటే వ్యూయర్షిప్ పెరుగుతుంది, చూసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది రోజు రోజుకి. కన్నమూచి అనేటువంటి మూవీ అన్నమాట. ఇది తెలుగులో దాగుడు మూతలు అని రీమేక్ కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇందులో యాక్ట్ చేసింది అవును సినిమా హీరోయిన్ పూర్ణ. తను ఆ తర్వాత కొన్ని స్పెషల్ సాంగ్స్ చేయడం కూడా జరిగింది తెలుగు మూవీస్లో. అయితే కాస్త ఈ సస్పెన్స్ మూవీ ఏదైతే ఉందో, ఈ హర్రర్ ఫీల్ ఏదైతే ఉందో తన ఫేస్లో పర్ఫెక్ట్గా పలుకుతుంది అని ఈ మూవీలో తనని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందట. అయితే ఇది ఒక్క భాషలో మాత్రమే కాదు, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ ఏమంటారు తమిళ్ లాంగ్వేజ్, ఇలా దాదాపు ఒక 5 అవైలబుల్గా ఉందంట ఓటీటీలో. అయితే అందరూ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారంట ఇన్ ఆల్ 5 కూడా. సో వీకెండ్ కూడా దీనికి ఈ వాచింగ్ మూవీ లిస్ట్ పెరిగిందంట ఈ వెబ్ సిరీస్ వాచ్ చేసిన వాళ్ళది. అందుకే సో మీరు ఒకవేళ వీక్ స్టార్ట్ అయ్యి కాస్త టైం ఉంటే, మీరు ఎంజాయ్ చేసే వాళ్ళైతే హర్రర్ మూవీస్ని డెఫినెట్లీ ఇది మీకు వాచబుల్ మూవీ అని చెప్తాను నేను. ఎంతైనా హర్రర్ మూవీస్ కిందాక నేను చెప్పినట్టు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అయితే పక్కా ఉంటుంది, కాబట్టి యూటిలైజ్ చేసేసుకోవచ్చు. రైట్, ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: సినిమాలు ఎలా ఉన్నా, ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అయినా రిసీవ్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, హిట్ చేయడం అనేది సినిమా లవర్స్కి ఉండేటువంటి బెస్ట్ హ్యాబిట్. అంతే కదా, ఇప్పుడు సినిమా అంటే స్టోరీ ఎలా ఉంది, యాక్ట్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఆ ఎమోషన్ ఎంత బాగా పండింది, ఇదే కదా మనం చూస్తాం. ఆఫ్కోర్స్ అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సినిమాకి ఇది 100% సూటబుల్ అని అంటాను నేను. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక తమిళ సినిమా, అదే మొదరాత్రి. ఈ సినిమా రాజా కురుపుస్వామి డైరెక్ట్ చేశారన్నమాట. అది చాలా సింపుల్, ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ మధ్యలో ఉండేటువంటి ఒక స్టోరీ. ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఒక రోజులో అండ్ ఒక నైట్లో, వాళ్ళు దాన్ని ఎలా ఏమంటారు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అండ్ ఎలా సాల్వ్ చేసుకుంటారు, అండ్ ఈ మధ్యలో వచ్చేటువంటి కామెడీ ఫీల్ అండ్ సెంటిమెంట్ సీన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండేటువంటి రిలేషనల్ బాండ్స్, ఇవన్నీ కూడా ఒక సినిమాలో 2.5 hours చూపించేశారన్నమాట. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది అండ్ నార్మల్ యావరేజ్ టాక్ సంపాదించుకుంది, కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మాత్రం చాలా మంచి టాక్ వచ్చింది. రిషికాంత్, అనిష్మా ఇద్దరు

హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఇది తమిళ్ మూవీ, ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమ్ అవుతున్నటువంటి రీజన్ కూడా నిజమే. అయితే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అవ్వడం వల్ల, చిన్న చిన్న అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు ఉండడం వల్ల మూవీ లవర్స్ కి ఈ సినిమా బాగా నచ్చింది. అండ్ ఇప్పటికీ ఈ సినిమా చూసే వాళ్ళ లిస్ట్ ఇంకా ఓటీటీలో పెరుగుతూనే ఉంది. అండ్ మీరు కూడా మిస్ అయి ఉంటే వాచబుల్ మూవీ అని పక్కా చెప్తానన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత, స్టే ట్యూన్డ్. నకాష్ అజీజ్ అండ్ మంగ్లీ పాడినటువంటి వండర్ఫుల్ పాట విక్రాంత్ రావణ సినిమాలో నుంచి వినిపించేస్తున్నా, స్టే ట్యూన్డ్.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుజరాత్ లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా తప్పుడు వివరాలు ఇచ్చిన దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుందని, ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026 సందర్భంగా ఈరోజు గడ్కరీతో ప్రత్యేకంగా సమాపేశమైన రాష్ట మంత్రి ఎల్బీనగర్ హయత్నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ను మంజూరు చేయాలని కోరారు. పర్వతమాల కింద 5 రోప్వేలు, సేతుబంధన్ కింద 3 ఆర్ఓబి, ఆర్యుబీలు, సిఆర్ఐఎఫ్ కింద 33 రహదారి పనులకు ఆమోదం ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఫారం 6, 6A, 7, 8లలో తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఈరోజు మెమో జారీ చేశారు. ఓటర్ల నమోదు అధికారుల వద్ద ఫామ్ 7 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేసినట్టు, అవి నిజమైనవి కావని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకోవాలని, అంతకుముందు ఓటర్ల నమోదు నిబంధనలు 1960లోని రూల్ 20 కింద విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించి దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు ఎన్హెచ్ 765 డీజీ వెంట ఈ ప్లాంటేషన్ చేపడుతున్నారు. అంతకుముందు ఐడీఓసీకి చేరుకుని నషాముక్త ర్యాలీని ప్రారంభిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మహిళా శక్తి స్టాల్స్ ను సందర్శించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశమవుతారు. గోదావరి పుష్కరాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి కోటిలింగాల పుష్కర్ ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, వైద్య సేవలు, పార్కింగ్, రహదారులు తదితర మౌలిక వసతులను ముందుగానే సిద్దం చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన,

0: కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుబట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులను వేగవంతం చేయాలని, ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ల ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో సమీక్షించిన ఆయన, రాష్టంలోని 119 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను దశల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 2027 డిసెంబర్ నాటికి 67 స్కూళ్లు, 2028 జూన్ నాటికి 87 స్కూళ్లు పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్ను ముందుగానే అంచనా వేసి మౌలిక వసతులను ఇప్పటి నుంచే బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి ఈరోజు 18 సర్కిళ్ల ఎస్ఈలు డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రబీ వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని, మరమ్మతులకు గురైన వాటిని ఆలస్యం లేకుండా బాగుచేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. 60% పైగా లోడ్ ఉన్న డీటీఆర్లను గుర్తించి సామర్థ్య పెంపు లేదా అదనపు డీటీఆర్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. రీసర్వే త్వరలోనే పూర్తి చేసి అందరికీ నూతనంగా పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన,
1: సర్వే నెంబర్ కంటే కూడా భవిష్యత్తులో ఈ ఎల్పిఎం నెంబర్ ద్వారానే ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో, భూదారిని క్యూఆర్ కోడ్ తో మ్యాప్ తో వారికి పాస్ బుక్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇప్పటికే కొన్ని ఫలితాలు వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి జిల్లాలో 10 నుంచి 20 రెవెన్యూ గ్రామాల్లో కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కంప్లీట్ అయిన దగ్గర ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం.
0: హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహనతోనే వ్యాధి నివారణ సాధ్యమని రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కె విద్యాసాగర్ అన్నారు. కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రెడ్ రిబన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ముందస్తు పరీక్షలతో వ్యాధిని గుర్తించడం ఎంతో ముఖ్యమన్నారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారిపై వివక్ష, అపోహలు తొలగించాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు పీర్ ఎడ్యుకేటర్లుగా కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్తో ముప్పు ఉందన్న వార్తలు అవాస్తవమని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్లో ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విషయంలో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేంద్ర మాజీ మంత్రి కాక వెంకటస్వామి జయంతి కార్యక్రమాలు ఈరోజు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వెంకటస్వామి సేవలు చిరస్మరణీయమని జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పేదల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కాక నిరంతరం తపించారని, పెదపల్లిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పెండింగ్లో ఉన్న నోటీసులు, విచారణలను పండుగకు ముందే పూర్తి చేయాలని, నిర్ణీత కాలపట్టికను ఖచ్చితంగా పాటించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ బి బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే కీర్తి. స్టూడియో క్లాక్ లో సమయం 6:20 అవుతోంది. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్, ఇంట్రెస్టింగ్ పాటలు అలా వింటూ అలా అలా ఈ జర్నీని కంటిన్యూ చేద్దాం. రైట్, మరి ఇప్పుడు మీకోసం నేను వినిపించబోయేటువంటి వండర్ఫుల్ పాట రామ్ మిర్యాల పాడినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్. ఇది ఎప్పుడు స్పెషలే, కొంచెం రా కంటెంట్ తో అనిపించేటువంటి పాట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నుంచి. ఈ పాటను రాసింది కాసర్ల శ్యామ్ అండ్ కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. ఈ వండర్ఫుల్ పాట ఇప్పుడు
2: మీకోసం. దూంతడి ద్వారపుడి రారడి గొల్లపొడి కత్తిపొడి కారంపొడి కిందబడి మీదబడి చీరబన ఎదురుదడి అదిరబన అధికపొడి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో మనం వినబోయేటువంటి మరొక పాట దసరా సినిమాలో నుండి రాహుల్ సిప్లగంజ్ అలాగే కనకవ పాడినటువంటి పాట. ఈ పాటను కూడా రాసింది కాసర్ల శ్యామ్ గారు, అండ్ అలాగే కంపోజ్ చేసింది సంతోష్ నారాయణ్. మంచి ఏమంటారు ఫ్రెండ్షిప్ రిలేటెడ్ పాట, యాజ్ యూజువల్ గా మనం ఇందాక విన్నటువంటి పాట టెన్స్ కాస్త ఉంటుంది దసరా సినిమాలో నుంచి. అండ్ లెట్స్ ఎంజాయ్ ధూమ్ ధామ్ దోస్తానా. స్టే ట్యూన్డ్.

మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేలా ఎట్లా కొట్టరు చూద్దాం. నీయా

0: Ben Chat.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: నెక్స్ట్ సాంగ్ కార్తిక్ పాడినటువంటి పాట అనిమల్ సినిమాలో నుంచి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా చాలా మెంబర్స్ కి. అండ్ ఈ పాటను రాసింది అనంత్ శ్రీరామ్, అండ్ శ్రేయాస్ పురాణిక్ ఈ పర్టికులర్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశారన్నమాట. వండర్ఫుల్ వండర్ఫుల్ పాట. స్టే ట్యూన్డ్, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: వండర్ఫుల్ పాటలు వింటున్నారు స్టూడియో క్లాక్ లో. సమయం ఆరు దాటి 37 నిమిషాలు అవుతుంది. ఏంటి డ్రైవ్ టైం హెల్త్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఎవరికైనా సరే ఫేవరెట్ సాంగ్ రిక్వెస్ట్ అనేది ఏదున్నా సరే హ్యాపీలీ యూ క్యాన్ మెసేజ్ మీ. అండ్ వన్ మోర్ థింగ్, 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం వండర్ఫుల్ క్వశ్చన్స్ అడుగుతూ మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తూ అలా అలా అలా మన ప్రోగ్రామ్ సరదాగా గడిచిపోతూ ఉంటుందన్నమాట. మరి మీరు హ్యాపీగా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు రెడీగా ఉన్నారనుకుంటాను, రైట్? అండ్ ఇప్పుడు మరి కాసేపట్లో వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు మాత్రం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో సమయం ఎగ్జాక్ట్లీ 6:40. ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు. ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగరూకతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి. అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు. ఆకలి అయిందంటే చాలు, 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ, జాగృకత చాలా అవసరం. మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృకతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన నుండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృకతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం. ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను, నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీనివల్ల ఆహారం శోషణ, జీర్ణక్రియ సంబంధించిన పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో

తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తుండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాత కాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక పదేళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు? ఇంట్లో 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆనిచ్చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆచార్య మూవీలో నుంచి వండర్ఫుల్ పాట విన్నారు కదా, రేవంత్ అండ్ గీతమాధురి పాడినటువంటి పాట, అండ్ ఇట్ సూపర్ హిట్ పాట. దాంతో పాటుగా ఈ పాటను రచించింది భాస్కర్ భట్ల రవికుమార్ గారు, అలాగే కంపోజ్ చేసింది మణిశర్మ గారు. ఇక నెక్స్ట్ మనం వినబోయేటువంటి పాట గులేబ కావాలి చిత్రంలో నుంచి, సారీ బింబిసార చిత్రంలో నుంచి గులేబ కావాలి పాట. చిన్మయ్య గారు ఆల్పించినటువంటి ఈ పాటకి చక్కటి సాహిత్యాన్ని అందించింది రామజోగి శాస్త్రి గారు, అలాగే చివంతన్ భట్ ఈ పాటలకి మ్యూజిక్ అందించారు. లెట్స్ ఎంజాయ్, స్టే ట్యూన్డ్.

లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్లో వినబోయేటువంటి మరొక పాట గుడ్ లక్ సఖీ సినిమాలో నుండి బ్యాడ్ లక్ సఖీ అని రాబోయేటువంటి సాంగ్. హరిప్రియ సమీరా భరద్వాజ్ పాడినటువంటి పాటని రచించింది శ్రీమణి, మ్యూజిక్ కంపోజ్ చేసింది డిఎస్పి.

0: కూతలతో నాకస్సలు ఏం పనిల, నా రాతనిలా నేనే రాసేస్తాలే.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే

0: బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫెస్టులా, ఈ అంశం గురించి మాట్లాడడానికి డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వింటాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫిస్టుల ఈ సమస్య గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పైడి రంగనాథన్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: కొన్ని సందర్భాల్లో ఈ ఏవి ఫిస్టులతో బాధపడి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు, బ్రెయిన్ లో కాయిల్స్ పెట్టారు అనే మాట వింటుంటాము. ఈ ఏవి ఫిస్టుల అంటే ఏంటి డాక్టర్ గారు?
1: ఏవి ఫిస్టుల అంటే దాని మాటలో ఉన్నట్టుగానే ఆర్టీరియో వీనస్ ఫిస్టుల. దానిని తెలుగులో గానీ మనం తర్జుమా చేసుకుంటే ఆర్టరీ అంటే ధమని, అంటే దాని నుంచి ప్రవాహించే రక్తం మంచి క్లియర్ రా. రెండోది వీనస్. వీనస్ అంటే శిర, అంటే దానిలో వెళ్ళేది చెడు రక్తం, కొంచెం కలుషితమైన, అంటే దానిని ఇంకా ప్యూర్ చేయాలి. దీని నుంచి వెళ్ళేది కరెక్ట్ అయిన మంచి రక్తం, అంటే డైరెక్ట్గా ఆర్టరీ నుంచి శరీరంలో అన్ని భాగాలకు కూడా అది సరఫరా జరుగుతూ ఉంటుంది. శిర నుంచి రక్తం వెళ్తుంది గుండెకి, గుండెలో సరఫరా సాఫీ అవుతుంది, అక్కడ నుంచి శరీరంలో అన్ని భాగాలకు, గుండెకు కూడా దాన్ని సరఫరా అవుతుంది. అది ఏ పని చేయాలన్నా రక్తం అవసరం కదండి. దానిలో ఉండేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ప్రాణవాయువు ప్రసరణ చాలా ముఖ్యం. ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ ఈ ధమని శిర అంటే ఆర్టరీ వీనస్ కానీ కలవడం జరిగింది అనుకోండి, ఎంత ఇబ్బంది.
0: అంటే ఒక దాంట్లో ఒకటి బైపాస్ అయిపోయి
1: ఎక్కడో ఒక దగ్గర రెండింటిలో ఒక సంధానం అనుసంధానం జరిగింది అని. అంటే దానికి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి కంజెనిటల్, పుట్టినప్పటి నుంచి ఏదో కారణాంతరాల వల్ల ఈ రెండు ఆర్టీరో వీనస్ ఫిస్టుల అని ఉంటుంది. దాన్ని ఇంకొక మాట చెప్పాలంటే ఆర్టీరో వీనస్ మాల్ ఫార్మేషన్ అని కూడా అంటారు. వచ్చిన లోపం అది బ్రెయిన్ లోపల వస్తుంది. ఆర్టీరో వీనస్ ఫిస్టుల అనేది కన్ను ఆ ప్రాంతంలో కొంచెం వస్తూ ఉంటుంది. దీనికి ఒకటి కంజెంటల్, కామన్గా వచ్చేది కంజెంటల్ అంటే పుట్టుకతోనే వచ్చింది. అయితే పుట్టుకు నుంచి దాని తాలూకా పర్యవసానం కానీ లక్షణాలు కనబడకపోవచ్చు, పొడచూపకపోవచ్చు. కొన్నాళ్ళ తర్వాత దాని లక్షణాలు ఏముంటాయి, తలనొప్పి కానీ, వాంతులు కానీ, ఫిట్స్ మాదిరి రావడం కానీ, అది పగలవడం వల్ల ఏదైతే బ్రెయిన్లో హెమరేజ్ కానీ. అంటే ఎందుకంటే ఇక్కడ చిన్న మాట, ఈ ధమను నుంచి వెళ్ళేటువంటి తాలూకా ప్రెషర్ ఏదైతే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, శిరల నుంచి వెళ్ళేది ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండు కలిసాయనుకోండి, ఆ శిరలో కూడా ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయి పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్, చిట్లపోయే అవకాశం, దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు.
0: ముఖ్యంగా మెదడు ప్రాంతంలో, కంటి ప్రాంతంలో ఉండే నరాలు చాలా పల్సట్గా ఉంటాయి, తొందరగా చిట్లపోయే అవకాశం
1: ఉంది. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. కొంతమంది ఫిట్స్ మాదిరి రావచ్చు. సరే కొన్ని పరిస్థితుల్లో ఏమిటంటే కుడికాలు కుడిచే పక్కన ఉందనుకోండి బ్రెయిన్లో, ఎడమ కాలు ఎడమ చేయి వీక్ అవచ్చు, పక్షవాతం మాదిరి రావచ్చు. ఇలాగ కొన్ని లక్షణాలు ఉన్నాయి.
0: డాక్టర్ గారు ఒక మాట అంటుంటారు, తలలో కుడి భాగంగా ఉండే మెదడు శరీరంలోని ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తుందని, ఎడమ భాగంలో ఉండే మెదడు కుడి శరీర భాగాన్ని కంట్రోల్ చేస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు?
1: 100%. ఇంకొక మాట దానిలో మనం యాడ్ చేసుకుంటే, మీరు చెప్పినట్టు కుడి భాగం మెదడులో ఉన్నటువంటి కుడి భాగం ఎడమ శరీరాన్ని కంట్రోల్ చేసేటట్టయితే, ఎడమ పక్కన ఉన్నది కుడి పక్కన ఉండేటువంటి కాలు చేతులు వారిని కంట్రోల్ చేస్తూ మాట తాలూకా కేంద్రం కూడా ఎడమ పక్కనే ఉంటుంది 99% మందికి. అందువలన ఎవరికైనా కానీ ఏదో ఈ కారణమంతరం వల్ల ఎడమ పక్కన కానీ ఇబ్బంది వచ్చింది అనుకోండి, కుడికాలు కుడి చెయ్యి పారాలసిస్ రావడం అనేది జరుగుతూనే మాటలో కూడా తేడా
0: వస్తుంది. మాట మాట్లాడారు,
1: ఎందుకంటే మాట మాట్లాడే కేంద్రం స్పీచ్ సెంటర్ కూడా సృష్టిగత అక్కడే అమర్చాడు ఎడమ పక్కనే. ఆ కారణం అనమాట
0: డాక్టర్ గారు, ఈ ఏవి ఫిస్టుల అని మీరు చెప్పిన కొన్ని సింప్టమ్స్, వామిటింగ్స్ రావడం కానీ, పక్షవాతం లాంటి లక్షణాలు కనబడడం కానీ, స్థిరంగా నిలబడలేకపోవడం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు అది పూర్తిగా పక్షవాతమేనా లేదంటే అసోసియేటెడ్ విత్ ఏవి ఫిస్టుల అని ఎలా నిర్ధారించుకోవాలి?
1: దానికి ముందు ఇక్కడ రెండో కారణం ఒకటి ఉంది. నేను ఒకటి కారణం అని చెప్పాను, ఏది పుట్టినప్పటి నుంచి కాకుండా ట్రామాటిక్ అని. అంటే ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు తలకి ఏదైనా ఫ్రాక్చర్ అయింది, దాని పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, ధమనులు శిరలు ఏదో కారణాంతరాల వల్ల కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. పోస్ట్ ట్రామాటిక్ అంటాం, దెబ్బ తగలడం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. శాతం తక్కువ, ఎక్కువ శాతం ఏమిటంటే ముఖ్యంగాను కంజనిటల్.
0: డాక్టర్ గారు చాలా మంది

0: మనం గమనిస్తుంటాము, నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స్ట్రెస్, స్ట్రెయిన్, ఈ ప్రెషర్ వల్ల బీపీ పెంచుకుంటుంటారు. ఆ బీపీని నిర్లక్ష్యం చేయడం వల్లనో లేదంటే ఇతరత్ర కారణాల వల్ల పక్షపాతం రావడము చూస్తుంటాము.
1: అవును, సమావిష్య ఉద్భవించే అన్న దానికన్నా ఆల్రెడీ ఈ ఆర్టీరియల్ అండ్ స్మాల్ ఫార్మేషన్ లేకపోతే ఫిస్టులా ఉన్న వాళ్ళకి దాని తల లక్షణాలు తొందరగా రావడానికి, ప్రస్ఫుటించడానికి, ప్రతిబింబించడానికి కారణం అవకాశం ఎక్కువ ఉంటుంది,
0: ప్రెసిపిటేట్ అవుతుంది,
1: ప్రెసిపిటేట్.
0: అలా కాకుండా కేవలం బీపీ వల్లనో, ఆందోళన వల్లనో, యాంగ్జైటీ వల్లనో వచ్చే అవకాశం తక్కువ అంటారా?
1: లే, అది తక్కువ. రెండుకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఏమిటంటే రెండు రక్తనాళాలు ఏవైతే సిరలు ధమనులు ఉన్నాలో వాటికి వాళ్ళంతటి వాళ్ళు కలుసుకుతాములు చేస్తున్నటువంటి పని కాకుండా ఏదన్నా కలిసిపోయినట్టు జరిగితేనే వచ్చే ఇబ్బంది అని ఆర్టీఎంఎస్సి. ఇంకొక మాట, మీరు కంటి దగ్గర అనుకోండి, ఇప్పుడు కంటి భాగంలో దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది, అప్పటికి పెద్ద దాన్ని పట్టించుకోలేదు, కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందండి? ఈ ఆర్టీరీకి, వీనస్ గట్టి ధమనికి, సిరకి కలయిక జరిగి దానిలో ఇబ్బంది రావడం వల్ల కన్ను బయటకు వచ్చి పెద్ద వాపులాగా వస్తుంది, ప్రాప్టోసిస్ అంటాం.
0: కన్ను గుడ్లు గుడ్లా
1: బయటకు వస్తాయి, ఎందుకు వెనక నుంచి దాని ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కానీ మనం చూస్తూ ఉంటే అసలు కదులుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎడేటప్పుడు మనం పల్స్ ఎలాగైతే ఉంటుందో దానిలో కదలికలు కూడా అలా కనబడుతూ ఉంటాయి. అది చూడగానే అసలు డయాగ్నోస్ చేయొచ్చు. దానికి తోడు యాక్సిడెంట్ అయిందని కానీ మనకి ఒక హిస్టరీ ఉంటే ఇంకా 100% కరెక్ట్. సో దానికి ఇంకేం లేదు, ఒక చేయి పెట్టి చూస్తే ఒక ఇది ఉంటే వస్తుంది, దాని నుంచి థ్రిల్ అంటాం, అంటే ఏదో కొట్టుకుంటున్నట్టు నార్మల్గా ఉండదు,
0: తడుతున్నట్టుగా
1: తడుతుంది మన చేతికి. అదే కానీ స్టెత్స్కో పెట్టి చూస్తే దానికి వచ్చి బ్రూయి అంటారు, బుయ్యి బుయ్యి బుయ్యి అనే సౌండ్ వస్తుంది, గుండె సౌండ్ లాగా. అంటే అది 100% ఇంకా అసలు ఏ ఎక్స్రేలు స్కాన్ లేకముందేనే ఈ రెండింటితోనే మనం ఆర్టీరియో వెనస్ ఫిస్టుల కంటిముక్తి సంబంధించింది ఉంది మనం డయాగ్నోస్ చేయొచ్చు.
0: అనుభవజ్ఞులైన వైద్యుల చేత పరీక్ష చేయించుకున్నట్లయితే తొందరగా దాన్ని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అవును.
0: అలా కాకుండా వైద్య పరీక్షలు అంటే డయాగ్నోస్టిక్ చేసి నిర్ధారించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఏ ఏ పరీక్షలు చేయించాలి?
1: అంటే ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒక అనుమానం ఉంటుంది ఏమన్నా ఆర్టీబిఎన్స్ మేల్ ఫార్మేషన్ అని. ఇంకో చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాగే బ్రెయిన్లో హెమరేజ్ వచ్చే రక్తనాళాల్లో ఇబ్బంది ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి, అది కొంచెం వేరే విభాగం. అదేమిటంటే రక్తనాళంలో ఒక భాగం, దానికి ధనంలకి సిమిలర్ సంబంధం లేదు, అది వచ్చే ఆర్టరీస్లోనే, అది ఏదో కారణాంతరం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కానీ చిన్న పుట్టినప్పటి నుంచి ఒక చిన్న చోటు వీక్నెస్ ఉండి కాలక్రమేణ సంవత్సరాలు కూడా ఉండి ఉండి ఒకసారి పెద్ద బెలూన్ లాగా అయిపోతుంది, అది రప్చర్ అవుతుంది, దానిని ఎన్యూరిజం అంటాం, అది ఇంకా ప్రమాదకరమైంది. మన దేశంలో ఎన్యూరిజం అన్నది జనరల్గా 50-60 సంవత్సరాల్లోనూ, ఈ ఆర్టీరియోబియన్స్ ఫిస్టులాలు అవి అన్నవి 25-30 సంవత్సరాల్లో కూడా ఏది గణాంకాల ప్రకారం అది అందరూ చెప్తారు
0: కనబడుతుంది. డాక్టర్ గారు, ఏ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది?
1: అంటే ఇప్పుడు ఉన్న ప్రశస్తం ఉన్న పరీక్షలు అయితే సిటీ స్కాన్, సిటీ స్కాన్లో మనకు అక్కడ ఒక ఇబ్బంది ఉందని తెలుస్తుంది. దాని వివరాలు తెలియాలంటే ఇది రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష ఒకటి ఉంటుంది, యాంజియోగ్రామ్ అని. ఏదైతే మడుగుండికి హార్ట్ అటాక్ వచ్చిందని దానికోసం యాంజియోగ్రామ్ చేస్తాం, అదే మాదిరి బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాంజియోగ్రామ్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఏది కూడా నొప్పి లేకుండా ఏదో ఇక్కడ నుంచి క్యాథరీటర్ పెట్టకుండా సిటీవీ యాంజియోగ్రామ్, సిటీ వినోగ్రామ్ అని వచ్చాయి, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అని వచ్చాయి. అంటే పేషెంట్కి ఏమి నొప్పి ఉండదు, ఒక ఇంజక్షన్ ఇవ్వడం అంతే, దానిలో అన్ని వివరాలు తెలుస్తాయి. లేదు ఇంకా మాకు ఏదన్నా మగాడిని కొంతమందికి ఏమిటంటే పాతకాలం వాళ్ళు ఇంకా పూర్తిగా కరెక్ట్ అయిన డీటెయిల్స్ తెలియాలంటే ఈ క్యాథరీటర్ స్టడీ ఏదైతే హార్ట్ కోసం చేసినట్టుగానే అక్కడ నుంచి ఒక క్యాథరీటర్ పంపించి దానిని బ్రెయిన్ వరకు ఎక్కడైతే రక్తనాళాలు ఇబ్బంది ఉందో అంత వరకు పరిణించి దాని వివరాలు కూడా మనం సేకరించవచ్చు.
0: ముఖ్యంగా ఈ డై ఇచ్చేసి ఏదో కాంట్రాస్ట్ అని అంటారు, దానివల్ల ఎలా తెలుస్తుంది అంటారు?
1: అంటే ప్లెయిన్ దానివల్ల చిన్న ఇబ్బంది ఏమిటంటే రక్తతామ ప్రవాహంలో పోయేటువంటి మందు ఉంటే తప్ప దాని పూర్తి వివరాలు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత ఎక్కువ ఇబ్బంది ఉంది, అర్జెంటుగా చేయాలా లేదా, ఎంత సైజు, ఎంత ప్రమాదం అని ఇన్ని వివరాలు తెలియపు ప్లెయిన్ దాంట్లో. ప్లెయిన్ దానిలో మనకు ఒక అనుమానం పడి చూపుతుంది ఇక్కడ ఉండొచ్చు అని, దానితో వైద్యం చేయలేం కదా, దానికి కాంట్రాస్ట్ అన్నది అవసరం.
0: అంటే నిర్దిష్టమైన అవగాహన రావడానికి కాంట్రాస్ట్ ద్వారా చేసినట్లయితే అది ఏ భాగానికి పాకి ఉంది, ఏ ఎంత డ్యామేజ్ జరుగుతుంది, దాని అవసర తీవ్రతను కూడా నిర్ధారించి ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, ఇది ఏబీ ఫిస్టులాకు సంబంధించి డయాగ్నైజ్ అయింది అనుకున్న తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఇప్పుడు ఇది ఏ చోట్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మొదటి బ్రెయిన్లో మాట్లాడుకుందాం, బ్రెయిన్లో ఏవి ఫిస్టులా ఉందనుకోండి, దాని సైజును బట్టి ఉంటుంది. అదే కాకుండా ఎంత ఎక్కువ ఎంత ముఖ్యమైన రక్తనాళాలు, ఉదాహరణ మనం ఇందాక మనం ఎడం పక్కన అనుకున్నాం, ఎడం పక్కన ఒకటికి 2 సార్లు సర్జన్ ఆలోచిస్తాడు, ఎంత నిబుద్ధండు ఎంత గొప్ప సర్జన్ అయినా కూడా దానికి ఆపరేషన్ చేసామనుకోండి, ఏ కారణాంతర వల్ల కుడికాలు కుడి భాగం మీద దాని ద్వారా ప్రభావం రావడం, పెరాలసిస్ లా కొన్నాళ్ళ పాటు రావడం, మాటల్లో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఒక 15 సంవత్సరాల క్రితం అందరికీ చేసే

0: అదే, ఎందుకంటే ఇంకా అది తప్ప ఇంకొక గత్యంతరం లేదు.
1: అప్పుడు ఉండే సాంకేతికత అంతే చేసేవారు.
0: ఇప్పుడు సాంకేతికంగా అసలు న్యూరో సర్జరీ ఈ విభాగంలో అసలు ఒక విప్లవం వచ్చింది అనుకోండి. సాంకేతిక విప్లవం లాగే డయాగ్నోస్టిక్ విప్లవం వచ్చింది. పరీక్షా విధానాలు అది సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్, దానితో కూడా ఇప్పుడు ఏమిటంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని ఒక విభాగం కూడా వచ్చింది. అంటే ఏమిటి, రేడియాలజీలో మామూలుగా ఎక్స్రేలు, స్కాన్లు, సిటీ స్కాన్లు చూసి దానికి రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రొసీజర్లు చేసేటువంటి పద్ధతి, ట్రీట్మెంట్ కూడా చేసేటువంటి పద్ధతి, దానిని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. భారతదేశంలో కూడా దానికోసం సంబంధించిన డిగ్రీ కూడా ఉంది. అంటే మామూలుగా ఏదైతే ఎండి అన్నది డయాగ్నోసిస్, రేడియాలజీ డయాగ్నోసిస్ అని అంటారో, ఈ విభాగం వారు దాని తర్వాత డిఎం కోర్స్ కూడా చేస్తారు. దాని పేరు ఎండిడిఎం అని అంటారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని కొన్ని ముఖ్యమైనటువంటి నగరాల్లో, ప్రాంతాల్లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కానీ, చండీగఢ్లో, పీజీలో కానీ ఈ విభాగానికి సంబంధించినటువంటి కోర్సులు కూడా లభ్యంగా ఉన్నాయి.
1: ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతి ద్వారా ఏ రకంగా ట్రీట్మెంట్ జరుగుతుందంటే,
0: అది రెండు రకాల పద్ధతులు ఉంది. ఇప్పుడు బ్రెయిన్లో సంబంధించిన అనుకోండి, ఏవి ఏముంది దానిలో, ముందు యాంజియోగ్రామ్ తెలిసిపోయింది, దానికి వైద్యం చేయాలి. దానికి మరీ పెద్దగా ఉంటే ముందు ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఒక మెటీరియల్, ఒక చిన్న స్టిక్కింగ్ లాంటిది లోపలికి పంపిస్తూ ఉంటాం. పంపించిన తర్వాత ఏమిటంటే నెమ్మది నెమ్మదిగా అది కుంచుకుపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అదే కానీ దానితోనే వైద్యం అయిపోవచ్చు, లేదు సెకండ్ స్టెప్గా దానికి మనం ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. ఎందుకంటే అప్పటికి శత్రువు ఏదైతే ఉన్నాడో వీక్ అయిపోతాడు. శత్రువు వీక్ అయిపోయేసరికి మనం దాన్ని ఎదుర్కోవడం అనేది ఇక్కడ చేయడం ఈజీ. సర్జరీ అనేది టెక్నికల్గా అంత కష్టంగా ఉండదు. అది ఒక పద్ధతి. ఈ ఇప్పుడు ఆర్టీరోబియన్ ఫిస్టులా ఏదైతే ఉందో, ఎక్కడైతే చాలా ప్రవాహం చాలా ఫాస్ట్గా ఉంటుంది రక్తం దాంట్లో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యకాలంలో బెలూన్స్ అని, కాయిల్స్ అని వచ్చాయి. అంటే ఏదైతే రెండింటికి వీక్ పాయింట్ ఏదైతే ఫిస్టులా ఉందో ఆ చోటులో సేమ్ యాంజియోగ్రామ్ ద్వారానే ఇది పంపించి ఈ కాయిల్స్ కానీ ఒక్కోసారి బెలూన్ కూడా పెడతారు. ఇది ఇంటర్నేషనల్ రేడియాలజీ నిపుణులు వేస్తారు. అది వేసినట్టుగా చప్పబడినట్టు అయిపోతుంది.
1: అంటే ఎక్కడైతే గండి పడిందో దాన్ని పూడుస్తారు. దానివల్ల మనకు ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
0: అసలు ఆశ్చర్యకరమైన రిజల్ట్. అంటే ఏదైతే కన్ను బయటకు వచ్చి ఇలా కొట్టుకొని అసలు చూడడానికి చాలా వికృతంగా, చాలా భయంకరంగా ఉంటుందో, అసలు వెలిసినప్పుడు ఇలా చప్పబడి ఏదైతే బెలూన్ గాలి తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది, సన్న గుంజి చూపోతుంది కదా. అదే మాదిరి మన కంటి ముందే అలాగైపోతుంది. అసలు ఆశ్చర్యపోతారు అది చుట్టాలు అందరూ, బంధువులు కూడా.
1: ఇవాళ సర్జరీ చేస్తే రేపటికి నార్మల్ కనబడుతుంది.
0: అంటే ఇప్పుడు ఏదైతే ఈ సాంకేతికతాలుగా ప్రగతికి అది ఒక పెద్ద తార్కాణం, గొప్ప నిదర్శనం.
1: డాక్టర్ గారు, ఇలా మీరు అన్నట్టుగా బెలూన్ కానీ లేదంటే కాయిల్ కానీ ఇంప్లాంట్ చేసిన తర్వాత చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఏ రకమైన జాగ్రత్తలు పేషెంట్ తీసుకోవాలి, వాడి కుటుంబ సభ్యులు కూడా వారికి ఏ రకంగా సహకరించాలంటారు?
0: అంటే ఆయనకు ఒక ప్రొసీజర్ అయింది అన్నది ఒకటి అర్థం అందరికీ గుర్తుండాలి. బ్రెయిన్కి సంబంధించిన ప్రొసీజర్లు కాబట్టి ఒక న్యూరో సర్జన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అయితే, ఎందుకు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ రోజు పేషెంట్లు అవుట్ పేషెంట్గా చూసేటువంటి పద్ధతి ఇంకా మన దగ్గర రాలేదు. అందుకని ఒక న్యూరో సర్జన్ తాలూకు పరివేషణలో కానీ ఉండాలి. వారికి అవసరమైనటువంటి మందులు వాడుతూ ఉండాలి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒత్తిడి అన్నది ప్రపంచ భారతదేశంలో దగ్గర 70% మందిలో ఒత్తిడి అన్నది కామన్ అయిపోయింది. అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి ఒత్తిడి కానీ మళ్ళీ ఎక్కువైనట్టయితే దానివల్ల బీపీ పెరిగి మళ్ళీ కానీ దాని ఇబ్బంది రావడం ఒక రిస్క్. ఎన్ని మీరు కాయిల్స్ వేసినా, ఎన్ని బెలూన్స్ వేసినా ఒక ప్రమాదం అయితే ఉంటుంది. అదే కాకుండా సంవత్సరం కోసం అవసరాన్ని బట్టి దానికి ఏమైనా పూర్తిగా అయిపోయిందా, ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ కూడా 100% అయిపోయిందని కాకుండా దానికి అవసరమైతే ఫాలోఅప్లో మళ్ళీ అవసరమైన స్కాన్లు కానీ ఎంఆర్ఐలు కానీ చేయాల్సి ఉంటుంది.
1: అంటే పీరియాడికల్గా రివ్యూలు చేయాలి.
0: డాక్టర్ గారి పర్యవేక్షణ అనేది చాలా అవసరం.
1: జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ సరైన ఆహారము, సరైన నిద్ర, దీంతో పాటు యోగా కానీ ధ్యానం కానీ చేయడం వల్ల ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది?
0: చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే యోగా ధ్యానం వల్ల ఏమంటుంటే స్ట్రెస్ హార్మోన్ అని ఏదైతే మెదడులో ప్రవాహం ఉంటుందో, కార్టిజాల్ అంటాం, సాంద్రత తగ్గిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గిపోతుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు రంగనాథన్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫెస్టులా అనే అంశం గురించి డాక్టర్ పైడి రంగనాథన్ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సొంకసారి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: స్టూడియో క్లాక్ లో సమయం 7:32. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అండ్ సరదా సాయంత్రానికి చక్కగా స్వాగతం పలికేస్తున్నాను. మరి మంచి క్వశ్చన్, ఇంట్రెస్టింగ్, వైరల్, ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ అన్ని టుగెదర్ మీకోసం. అయితే ఇవాళ సరదా సాయంత్రంలో నేను అడిగేటువంటి ప్రశ్నలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి అండ్ ప్రయత్నపూర్వకంగా చెప్పే ప్రయత్నం మాత్రం చేయండి. అండ్ నో అదర్వేస్, వేరే వేరే దారులు మాత్రం వెతకద్దు. ఓకే, రైట్. సో మరి ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ తో మొదలు పెట్టేద్దాం. ఆసియా క్రీడల్లో భారత్ కి ఎన్ని పథకాలు లభించాయి? ఇదే నా ఫస్ట్ క్వశ్చన్. ఆసియా క్రీడల్లో భారత్ కి ఎన్ని పథకాలు లభించాయి? హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి హ్యాపీగా మెసేజ్ చేసేయచ్చు. ఇంత సింపుల్ కదా. సో మరి మెసేజ్ చేసేయండి, నేను మీకోసం ఆలోపు ఒక మంచి పాట వినిపించేస్తాను. వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Yes, right answers పంపించిన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అండ్ ఒకసారి వాళ్ళందరినీ రివీల్ చేసేద్దాం. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గారు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ నేను బై ఎండ్ ఆఫ్ ది టైమ్ నేను రివీల్ చేస్తాను. అండ్ కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్యా గారు మెసేజ్ చేశారు. డెఫినెట్లీ రైట్ ఆన్సర్ పక్కా. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గజ్వేల్ నుండి షేర్లు వెంకటేష్ గారు కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత వనస్థలీపురం నుండి దోర్నాల బాలరాజు అండ్ రేణుక గారు కూడా మెసేజ్ చేశారు. అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కూడా మెసేజ్ చేశారు. ఆల్మోస్ట్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వచ్చేసి మనకి 85 మెడల్స్ వచ్చాయన్నమాట, ఇది విషయం. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఐచి నగోయా ఏషియన్ గేమ్స్ 2026 ఇవాళ క్లోజింగ్ సెరమనీ కన్క్లూడ్ చేశారనమాట. పలోమా మిజుహు స్టూడియం, ఇది నగోయాలో ఉంది, ఇది వచ్చేసి జపాన్లో ఉంది. సో జపాన్లో మన ఏషియన్ గేమ్స్ అన్నీ జరిగాయి 2026 అఫీషియల్గా. అండ్ ఆల్ ఓవర్ ద కాంటినెంట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన ఇండియా 4th ర్యాంక్లో ఉంది. అంటే వచ్చిన మెడల్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తే వీఆర్ స్టాండింగ్ ఇన్ 4th అమౌంగ్ 85 మెడల్స్ వచ్చినందుకు. గోల్డ్ వచ్చేసి 21 మెడల్స్, అలాగే సిల్వర్ వచ్చేసి 27 మెడల్స్, అలాగే బ్రాంజ్ వచ్చేసి 37 మెడల్స్ వచ్చాయన్నమాట.

దిస్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. చూసారా, ప్రతిరోజు ఇలా వెతుకుతూ ఉంటే ఏదో ఒక స్పెషల్ డే, ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ అలా మనకు తెలుస్తూనే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ హౌ, అండ్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా సూపర్. అండ్ రైట్, మనం ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు మరొక మంచి పాట మీకోసం వినిపిస్తాను, స్టే ట్యూన్డ్. అండ్ ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తాను, డెఫినెట్లీ యూ లైక్ ఇట్, స్టే ట్యూన్డ్. అండ్ ఇప్పుడు మీకోసం రాబోయేటువంటి పాట చినరాయుడు సినిమాలో నుండి ఎస్పీ బాలు గారు, జానకమ్మ గారు పాడినటువంటి పాట, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: సరదా సాయంత్రం కార్యక్రమంలో ఉన్నా మనం అలా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను అండ్ హ్యాపీగా మీరు కూడా హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి మెసేజ్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మారినటువంటి ట్రెండ్ లైఫ్ స్టైల్ కి కొత్త పుంతలు తొక్కేలా చేస్తుంది, కొత్త దారులు చూపిస్తుంది, రెస్పాన్సిబిలిటీస్ ని నేర్పిస్తుంది. వయసుతో అసలు సంబంధం లేదు, ఒకప్పుడు డిగ్రీ అయ్యాకే జాబ్ చేయాలి అనేవాళ్ళు. కొంతమంది ఇప్పుడు చిన్నతనం నుండి టీనేజర్స్ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది చదువుకున్న చదువు నుండి ఇంకాస్త వాళ్ళ లైఫ్కి ఉపయోగపడేటువంటి విధంగా ఎలా బెటర్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. చదువు ఒక్కటే కాదు, జీవితంలో ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి అని అంటే ఎంతో కొంత లౌక్య నేర్పు ఉండాలి అని కూడా నేర్చుకుంటున్నారు. రైట్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. చెల్లెలేమో ఎంబీఏ కంప్లీట్ చేసింది, అన్నయ్యేమో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాడు. ఇద్దరు కలిసి వేసినటువంటి ప్లాన్ ఏంటో తెలుసా? యాజ్ యూజువల్గా కావాలంటే అన్నయ్య ఏ హోటల్ రెస్టారెంట్లో వర్క్ చేయొచ్చు అని చెల్లెలు ఎంబీఏ కంప్లీట్ చేసింది కాబట్టి ఏదైనా హెచ్ఆర్గా తన కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇద్దరు కలిసి ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశారు, అది వాళ్ళ సొంత ఎక్స్పెన్సెస్తో. వాళ్లే కష్టపడి మొదలుపెట్టి దానిలో ఉండేటువంటి సాధక బాధకాలన్నీ నేర్చేసుకోవాలి అని అనుకున్నారు. అండ్ అనుకున్నదే తడవుగా మొదలు పెట్టారు. బర్గర్స్, మోమోస్, పిజ్జాస్ ఇవన్నీ ఫుడ్స్ తయారు చేసి సేల్ చేసేవాళ్ళు అనమాట ఫుడ్ ట్రక్లో. గిరాకీ కూడా బాగా పెరిగింది అండ్ భలేగా హెల్ప్ అయ్యింది వాళ్ళకి. అంతేకాదు, దాని తర్వాత వీళ్ళకి ఇది బాగా నచ్చి కంటిన్యూ అవ్వడం, అంటే కన్సిస్టెన్సీ రావడానికి కారణం ఎడ్యుకేషనే ఫస్ట్. ఆ తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి అనేటువంటి ఆలోచన రావడానికి కారణం మాత్రం కష్టంలో నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి బెస్ట్ లెసన్స్. ఇప్పుడు మంత్లీ 70,000 ఎర్న్ చేస్తున్నారంట. ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి పోస్ట్ అండ్ రీల్ కూడా. వీలైతే మిస్ అయితే మీరు కూడా ఒకసారి చూసేయండి. ప్రతి ఆంటర్ప్రీనర్ ఎదగడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కానీ ఆ సక్సెస్ కీ మాత్రం వాళ్ళకే తెలిసి ఉంటుంది, వాళ్ళు ఇలా చెప్పినప్పుడే బయటపడుతుంది. ఇద్దరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇంట్లో ఫ్యామిలీ వద్దన్నా సరే గట్టిగా నిలబడేలా చేసింది, సక్సెస్ని వాళ్ళ వైపు తిప్పుకునేలాగా చేసింది. సో ఇలాంటి వాళ్ళకి టేక్ బౌ అని అనొచ్చు, తప్పలేదు. రైట్, బై ద వే అండ్ క్వశ్చన్ అడగడంలో కూడా భాగమైపోయాను కాబట్టి, సంగీతం శ్రీనివాస్ గారు, రీసెంట్లీ వి మిస్డ్ హిమ్. కానీ ఆయన తీసినటువంటి సినిమాలు అయితే మనకెప్పటికీ చిరస్మరణీయమే కదా. ఆయన అందించినటువంటి చివరి కథ ఏ సినిమాకు అందించడం జరిగింది? ఇది మీరు నాకు ఆన్సర్ చేయవలసినటువంటి క్వశ్చన్. మరొకసారి రిపీట్ చేస్తాను, సంగీతం శ్రీనివాస్ గారు అందించినటువంటి చివరి సినిమా కథ, అంటే ఏ సినిమాకు అందించారు కథని మీరు ఆన్సర్ చేయొచ్చు హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి. ఆలోపు మీకోసం ఒక మంచి పాట వినిపించేస్తున్నా అన్నయ్య సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1

0: 50 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వండర్ఫుల్. అండ్ ఆన్సర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్వశ్చన్. చాలా మంది మెసేజ్ చేశారు. రైట్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అలాగే దస్తగిరి ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. తర్వాత పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ కోనసీమ జిల్లాలో మురిపాలెం నుండి పంతడి శ్రీనివాస్ గారు, రేణుక ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, గజ్వేల్ నుండి చెర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ గారు. అండ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేయడం సింగీతం. సింగీతం ఎంత జోవియల్గా ఉండేటువంటి పర్సన్, అండ్ ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఆయన తీసినటువంటి సినిమాలు, ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఎవరూ చేయలేకపోయారు చూసి ఆనందించడం తప్ప. అటువంటి గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారు. ఆయనకు ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటి అని చాలా ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు, నాకు ఏ టాలెంట్ లేదు, నేను ఏమి చేయలేను, నాకు దేనిపైన నాలెడ్జ్ లేదు, ఒక సినిమాలు మాత్రం చక్కగా దర్శకత్వం వహించగలను అని చాలా చక్కగా చెప్పాడు. అంతేకాదు, తను చేసేటువంటి పనికి, తను తీసినటువంటి సినిమాలకి చాలా పర్ఫెక్ట్ విజన్ ఉన్నటువంటి డైరెక్టర్లో ఒకరు మన సంగీతం శ్రీనివాస్ గారు. ఎందుకు డైలాగ్స్ లేకుండా అలా మూకే సినిమా తీశారు అంటే ఎందుకు తీయకూడదు, వై నాట్ అని చాలా సుస్పష్టంగా సమాధానం చెప్పినటువంటి డైరెక్టర్ అనమాట. సో ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని డైలాగులు చెప్పుకున్నా, ఆయన తీసిన సినిమాలని గుర్తు చేసుకున్నా నిజంగా చాలా చాలా తక్కువే. వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవడం ఏంటి, మనకు నచ్చిన సిద్ధాంతంతో మనం ముందుకు అలా బ్లైండ్గా సాగిపోతూ ఉంటే డెఫినెట్లీ సక్సెస్ మన వెనకే ఉంటుందని. రైట్, లెట్ మీ టాక్ మోర్. మరొక చక్కని పాట విందాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసు

నోటీసులు జారీ చేసింది. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుకగా ఒక్కొక్కరికి 110,250 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశానికి వెలుగులు పంచేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికుల కృషి వెలకట్టలేదు.

0: 2026 సందర్భంగా ఈరోజు గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట మంత్రి పలు పనులకు ఆమోదం ఇవ్వాలన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు మెదక్ జిల్లాలో పర్యటించి దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు ఈ ప్లాంటేషన్ చేపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ పదాధికారుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, తెలంగాణలో చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తూ ఉంటే ఓటమి భయంతో ఇండి కూటమి విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆయుర్వేద మందులను యోగాసనాలతో కలిపి అనుసరించిన సమగ్ర విధానం నుండి రాత్రిపూట పక్క తడపడం అనే సమస్యతో బాధపడుతున్న పిల్లలపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రోత్సాహకరమైన ఫలితాలు నివేదించిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ నివేదించింది. జామ్నగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదలో ఈ క్లినికల్ అధ్యయనం నిర్వహించారు. రాబోయే 2-3 రోజుల్లో రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వన్ ఫలన్ స్టూడియో క్లాక్ లో సమయం 8:04 అవుతుంది. అండ్ రైట్ నేను అడిగినటువంటి క్వశ్చన్ కి వండర్ఫుల్ గా ఆన్సర్ చేసేసారు. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాన్ని కూడా అంత ఇంట్రెస్టింగ్ గా మీరు వింటారు నాకు తెలుసు. ఒకప్పుడు ఇంట్లోనే ఉంటూ ఆడవాళ్ళు పనులు చేసేవాళ్ళు, ఆ తర్వాత కొంచెం కాలం మారినప్పటికీ ఇప్పటికీ పనులు చేస్తున్నారు, దాంతోపాటు బయట పనులు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రతిభ ఇంటితో పాటు బయట కూడా గెలుస్తుందన్నమాట. దిస్ ఇస్ ఫైన్. దాంతోపాటుగా కొంతమంది ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ వర్క్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అయిపోవడమో లేకపోతే స్ట్రెస్కి ఎక్కువగా గురవ్వడమో ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, కాస్త ఫిట్నెస్ పైన కూడా శ్రద్ధ పెడుతున్నారు. ఆఫ్కోర్స్ జిమ్కి వెళ్ళాలనో లేకపోతే హెల్దీ ఫుడ్ తినాలనో కొంతమంది మంచి ఆలోచన చేస్తున్నప్పటికీ ఇంకొందరు ఇంకాస్త బెటర్గా మారి ఇంకొంచెం ముందుకు జరిగి ఇంకొక డిఫరెంట్ ఆలోచనని శ్రీకారం చుట్టారనమాట. అండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లోనే ఉంది. అండ్ ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే ఫిట్నెస్ కాస్త డిఫరెంట్గా. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరికితే ఫోన్లు పట్టేసుకోవడమో టైంపాస్ చేసేయడమో అలవాటు అయిపోయిన మనకి ఈ సోషలైజ్ అవ్వడం అనేటువంటిది చాలా చాలా కనెక్ట్ అవుతుంది. ఇది కూడా ఎలాగా అంటే టుగెదర్, ఒక్కరు వెళ్ళి వాకింగ్ చేయడమో ఒక్కరు వెళ్ళి జిమ్కి వెళ్ళడమో ఇలా కాదు. దాదాపు వీలైతే ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఇలా కలిసి ఎక్సర్సైజ్ చేయడానికి లేకపోతే లాంగ్ వాకింగ్కి వెళ్ళడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారంట. అంతేకాదు సరదాగా అలా వాకింగ్ చేశాక కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఒకరికొకరికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కనుక్కోవడం, సొల్యూషన్స్ ఇచ్చుకోవడం, అండ్ వాళ్ళలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ ఏమైనా ఎంకరేజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంట. ఓ మై గాడ్, ఇస్ దట్ ట్రూ? భలే ఉంది, నిజం. కొత్త పరిచయాలకు శ్రీకారం చుట్టుకుంటున్నారు, అలాగే ఎక్కడ కూడా నెగిటివిటీ లేకుండా

కాకుండా ఆ రిలేషన్స్ని బెస్ట్గా కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కాస్త ట్రెండ్గా మారింది. సలహాలు ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరికొకరు ఓదార్పు చెప్పుకోవడం లాంటివి. వీటికి వెరైటీ కాంప్లిమెంట్స్, కమెంట్లు కూడా వస్తున్నాయిలేండి. ఒకప్పుడు పక్కింటి వాళ్ళతో మేము ఇదే చేసేవాళ్ళం, ఇలాగే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, షేరింగ్, గాసిపింగ్ ఇవన్నీ కూడా ఉండేవి అంటూ సరదాగా కొందరు కమెంట్ చేస్తే, అంతగా గాసిపింగ్ చేసే వాళ్ళ గురించి మనం ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోకుండా కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటే డెఫినెట్లీ పాజిటివిటీనే స్ప్రెడ్ అవుతుందని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ టుగెదర్ వాకింగ్, అంటే ఒకళ్ళు ఇద్దరు కాకుండా తెలిసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళతో సాగే ఈ సరదా ప్రయాణం అందరికీ చాలా నచ్చేస్తుందన్నమాట. రైట్, అండ్ కమింగ్ టు ది క్వశ్చన్, మనం వినాయక నవరాత్రుల్లో వినాయకుడికి ప్రసాదం పెడతాం కదా, పులిహోర, దద్దోజనం, లడ్డు, అవి ఇవి. కానీ ఒక స్టేట్లో మాత్రం గోరింటాకుని ప్రసాదంగా పెడతారంట. అది ఏ స్టేట్ బాగా ఆలోచించుకొని హలో వివిధ భారతి హైదరాబాద్ ఎట్ ద డే gmail.com కి మెసేజ్ చేసేయండి. అండ్ నేను ఆలోపు మీకోసం ఒక మంచి పాట వినిపిస్తా, స్టే ట్యూన్డ్. క్వశ్చన్ మరొకసారి, వినాయకుడికి గోరింటాకు ప్రసాదంగా పెట్టేటువంటి రాష్ట్రం ఏది?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వండర్ఫుల్ థింగ్. అండ్ రైట్ స్టూడియో క్లాక్ లో రైట్ నౌ 8:13 అవుతుంది. అండ్ మనం ఉన్నాం సరదా సాయంత్రంలో. నేను అడిగేటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ అలాగే చెప్పేటువంటి మంచి మంచి మాటలు వింటూ ఉన్నారు. మీకు కూడా ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుందో హ్యాపీగా మెసేజ్ చేయొచ్చు. వెరీ సింపుల్, ద సేమ్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com మెసేజ్ చేసేయడమే. వినాయకుడికి గోరింటాకుని ప్రసాదంగా పెట్టేటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం అని నేను అడిగాను. అయితే కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది రాంగ్ ఆన్సర్స్ కూడా పంపించారు. సో వినాయకుడికి పెట్టేటువంటి ఏమంటారు ప్రసాదం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దాని గురించి పర్ఫెక్ట్ ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారేమో అనేసి నాకు అనిపించింది అనమాట. బట్ ఎనీవేస్ ఆన్సర్స్ మాత్రం రివీల్ చేసేస్తాను ఫర్ ష్యూర్. అండ్ ఇది ఇక్కడ కాదు, మన నార్త్ ఇండియాలో ఎక్కువగా దీనికి ఈ రకమైనటువంటి ఏమంటారు పూజా ఏర్పాట్లకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట. ఇది వినాయక చవితి 9 డేస్ కూడా చేసేటువంటి ఒక ప్రాసెస్. అయితే దీని వెనకాల, అంటే ఫస్ట్ నేను ఆన్సర్ రివీల్ చేసే ముందు దీని వెనకాల స్టోరీ ఏంటంటే, గోరింట ఆకుని పెట్టి అంటే దేవుడికి పెట్టడం ద్వారా ఎవరైతే పెళ్ళి అవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది అనేటువంటి ఒక ఫస్ట్ రీజన్తో ఇలా గోరింట ఆకుని నైవేద్యంగా పెడతారంట. అలా పెట్టి దాన్ని పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని పెట్టుకొని చక్కగా వాళ్ళకి వీలైనంత తొందరగా ఏదైనా మ్యాచ్ కుదురుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆ ఏరియాస్లో. ఇంతకీ ఆ ప్లేసెస్ ఏంటి అనంటే, ఒకటి వచ్చేసి గుజరాత్, మరొకటి మహారాష్ట్ర. ఈ రెండు ప్లేసెస్లో కూడా, అంటే ఈ రెండు స్టేట్స్లో, ఈ రెండు రాష్ట్రాల్లో చాలా బాగా నమ్మేటువంటి ఒక ఆనవాయితీ అన్నమాట. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, పంతాడి శ్రీనివాస్ గారు, అలాగే ప్రొద్దుటూరు నుండి దస్తగిరి, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ గారు. ఓకే, సో ఆల్మోస్ట్ కొంతమంది మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోదాం, ఇంకా టైం వేస్ట్ చేయకుండా. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, తాజ్మహల్ హోటల్, తాజ్మహల్ ప్యాలెస్, ఇది చాలా పెద్ద హోటల్. అయితే ఈ హోటల్ ఆల్ ఓవర్ వరల్డ్లో ది బెస్ట్ హోటల్గా, ది బెస్ట్ ఏమంటారు లోపల అంబియన్స్ కానివ్వండి, లేకపోతే ఉండేటువంటి ఆ కంఫర్ట్స్ కానివ్వండి, అన్నింటినీ కన్సిడర్ చేసి ఒక ర్యాంక్ ఇచ్చారన్నమాట. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చినటువంటి ర్యాంక్. అండ్ ఆ ర్యాంక్ గురించి పర్టికులర్గా మనం మాట్లాడుకోవాలి. సో ఇంతకీ ఈ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ అనే ఈ ఈ ప్యాలెస్కి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇచ్చినటువంటి ది బెస్ట్ ర్యాంక్ ఏంటి, కన్సిడరేషన్ మీరే చేసేసుకోండి, ఆ సమాధానం చెప్పేసేయండి. హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక మంచి పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: సరదా సరదాగా సాగిపోతున్నటువంటి ఈ వండర్ఫుల్ సరదా సాయంత్రంలో ఉన్నాం మనం. నేను అడిగేటువంటి మంచి మంచి ప్రశ్నలకి సమాధానాలు పంపించేస్తూ మీరు కూడా రెడీగా ఉన్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ, సో నేను అడిగినటువంటి ర్యాంక్కి సరైన సమాధానాన్ని పంపించిన వాళ్ళు కూడా లిస్ట్లో కూడా ఉన్నారు. రైట్, దట్ ఇస్ సూపర్. సంధ్యా ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి అండ్ నాగభూషణం గారు, మొహమ్మద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు, భూమిదేని లక్ష్మీనారాయణ గారు. ఒక్కసారి సమాధానం ఒకరు పంపిస్తే సరిపోతుంది, ఒకే పేరుతో రిపీటెడ్ ఆన్సర్స్ మాత్రం వద్దు ప్లీజ్. ఇట్స్ అ ఫైన్ కొంచెం రిక్వెస్ట్ అనమాట, రిక్వెస్టింగ్గా చెప్తున్నా. ఒక క్వశ్చన్కి ఒకసారి సమాధానం పంపించండి ఒకే పేరుతో. రైట్, సో స్టోరీ ఏంటంటే, ఈ హోటల్ చాలా చాలా పురాతనమైంది, దాని వెనకాల కథ చాలా పెద్దది. అంతేకాదు విన్న మనకి కూడా వాహ్ క్యా బాత్ హై, క్లాప్స్ కొడదాం ఒకసారి అని అనిపిస్తుంది. అంత సూపర్ స్టోరీ అన్నమాట. ఎందుకంటే ఎప్పటివో హోటల్స్ అవి ఇప్పటికీ కూడా అంత బ్యూటిఫుల్గా అలాగే ఉండడానికి గల కారణాలు మాత్రం చాలా ఉంటాయి. ఒక గుర్తింపు ఊరికే రాదు దేనికైనా, అది చాలా డేస్గా ఉండి ఉండి ఉండి దాని ప్రత్యేకతను చాటుకున్నప్పుడు మాత్రమే వస్తాయి. సో 100 ఏళ్లకు పైగా చరిత్రను మోస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ తాజ్ మహల్ ప్యాలెస్. మరొక్కసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మరొక్కసారి అని ఎందుకన్నానంటే, ఇది 2025లో కూడా ఒక బెస్ట్ ప్లేస్ని సంపాదించింది. అయితే దాన్ని దాటుకుని 2026లో ఇంకా బెస్ట్ ప్లేస్ని అందుకుందనమాట. అయితే జరిగిన విషయం ఏంటంటే, గత ఏడాది దీనికి 38th ప్లేస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసి 30, అది 2026కి. కానీ 2025లో ఆల్ ఓవర్ ద వరల్డ్ సెలెక్ట్ చేశారు ఏమిటి, అంత స్పెషల్ హోటల్స్ ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఏంటి అని. సో 2025లో 38th ప్లేస్ ఏమంటారు దక్కించుకున్నటువంటి ఈ ప్యాలెస్ ఈ సంవత్సరం 2026లో 30వ స్థానాన్ని దక్కించుకుందన్నమాట. అయితే కథ ఏంటంటే, 8 ఒక అంటే ఏకంగా 1 కాదు 2 కాదు 3 కాదు 8 స్థానాల పైకి ఎగబాకిందంటే, ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇన్ని సంవత్సరాలు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నా 38 నుండి 30కి వచ్చేసిందంటే అంత బ్యూటిఫుల్ ర్యాంక్ని సాధించిందని. అయితే 1903లో ప్రారంభమైందన్నమాట ఈ హోటల్. ఇప్పటికీ కూడా దాని యొక్క బ్యూటీని కోల్పోకుండా వచ్చిన అతిథులని ఇంకా ఇంకా అట్రాక్ట్ చేస్తూనే ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ చేసినటువంటి విధానం కానివ్వండి, అక్కడ ఆతిథ్యం ఇచ్చేటువంటి విధానం కానివ్వండి, అండ్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు రైటర్స్ కానీ లేకపోతే ట్రావెలర్స్ కానీ ఎవరైనా ఎన్నో అనుభవాలని పోగు చేసుకొని వెళ్తారంట ఆ పర్టికులర్ తాజ్మహల్ ప్యాలెస్కి వచ్చి. అందుకే ఇది ఇంత బ్యూటిఫుల్గా ఇంత మంచి పేరుని సంపాదించుకుంది, ప్రపంచం మొత్తం ఆ హోటల్ వైపు చూసేలాగా చేసుకుంది. ఆ రాజసాన్ని ఇంకా అలాగే, ఆ దర్పాన్ని ఇంకా అంతే బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్న వారు ఇంకా అలాగే నిలిచిపోయినటువంటి తాజ్మహల్ ప్యాలెస్ నిజంగానే మనందరి ప్రైడ్, మనందరి స్పెషల్. ఎందుకంటే ఇది మన ఇండియాలో ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ ద గ్రేట్ థింగ్ అన్నమాట. ఇది వచ్చేసి ముంబైలో ఉంది. ఇది చాలా చాలా స్పెషల్ స్పెషల్ ప్యాలెస్, అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అటువంటి స్పెషల్ మెమరీస్ని గ్యాదర్ చేసుకుని వెళ్తారు కాబట్టి అంత మంచి పేరుని దక్కించుకుంది. దిస్ ఇస్ వాట్ అండ్ ఎస్. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

బై ది వే, మీకు ఒక మంచి స్టోరీ చెప్పడంలో మిస్ అయిపోయాను నేను. దాన్ని వినిపించకుండా ఎలా వదులుతాను? క్రియేటివిటీ ఉంటే ఎక్కడైనా ఎలాగైనా ఎదగొచ్చు. మనం మన సక్సెస్ని సొంతం చేసుకోవచ్చు అని ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటాం, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చి విన్నప్పుడు మాత్రం అరే దిస్ ఇస్ సీరియస్లీ గ్రేట్ కదా అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది అంటే దానికి ఒక స్టోరీ కూడా ఉంది, రీజన్ కూడా ఉంది. అయితే ఒక ఊర్లో 3 రోజులుగా కంటిన్యూస్గా పవర్ కట్ అయిందనమాట. తెలిసిందే కదా, మనకి ఫుడ్ లేకపోయినా ఉండగలవు, నిద్ర లేకపోయినా ఉండగలవు, స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఉండగలవా? నో ఛాన్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఇద్దరు అబ్బాయిలు బాగా ఆలోచించి ఎలాగైనా జనరేటర్స్ తీసుకుందాం, తీసుకొచ్చి ఒక పవర్ పాయింట్ పెడదాము, కనీసం ఛార్జింగ్ పెట్టుకోవడానికన్నా హెల్ప్ అవుతుంది కదా మన ఊర్లో వాళ్ళందరికీ అని బాగా ఆలోచించి తీసుకొచ్చి పెట్టారు. అండ్ దానికి మినిమల్ ఛార్జ్ అంటే 1 గంటకి ₹30 అని పెట్టుకున్నారనమాట. స్టార్ట్ చేశారు. 3 డేస్ కదా కంటిన్యూస్గా పెట్టడం తీయడం పెట్టడం తీయడం, ఇదే పనిగా మారిపోయింది. యునో వాట్, ఈ 3 రోజులు గడిచిపోయిన తర్వాత బై ఎండ్ ఆఫ్ ది డే 160,000 సంపాదించారంట వాళ్ళు ఈ పని చేసినందుకు. సింపుల్ అండ్ చాలా తక్కువ మినిమల్ ఫీనే పెట్టారు, 1 గంటకి ₹30. కానీ చూసారా మనకున్న అవసరం ఏ రేంజ్లో పెరిగిందో, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారో అంటే 160,000 అయితే పెట్టుంటారు, ఇంకాస్త తక్కువే పెట్టుంటారు, కానీ వచ్చినటువంటి ఆ ప్రాఫిట్ మాత్రం ఒక రేంజ్లో వెలిగిపోయింది. ఇది సోషల్ మీడియాలో ప్రజెంట్ చాలా వైరల్ అవుతుంది. చూసిన వాళ్ళు వాహ్ మీ తెలివికి జోహార్ అని అనేస్తున్నారు. నిజంగా మనం కూడా అనుకుంటే ఎలా ఉంటాం? ఈ వైరల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ని మీకు చెప్పకుండా ఇంక అసలే ఉండలేం. అది సంగతి. రైట్, అండ్ లెట్ మీ టాక్ మోర్ అండ్ బిఫోర్ దాట్ ఇంకొక పాట. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఇవాల్టి మన ఏకచిత్ర గీతాల్లో ఒక వండర్ఫుల్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. లవ్, ఎమోషనల్ బాండింగ్, అది కూడా ఫాదర్ అండ్ డాటర్. తండ్రికి కూతురికి ఉండేటువంటి ఆ ఎమోషనల్ బాండ్ని చూపించినటువంటి అద్భుతమైన చిత్రం డాడీ. 25 ఏళ్ళు పూర్తి చేసుకుని ఎంతో మంచి కుటుంబ కథా చిత్రంగా పేరు సంపాదించుకున్నటువంటి సినిమా ఇది. 2001లో రిలీజ్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాలోని అన్ని పాటలు మనకి బోల్డ్ అంత ఫేవరెట్ ఫేవరెట్ అన్నమాట. కారణం చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం పాటలు వింటూ. స్టే ట్యూన్డ్.

హరిహరన్ పాడిన అద్భుతమైన పాట విన్నారు కదా, సిరివెన్నెల గారు రాసినటువంటి పాట ఇది. ఎస్ఐ రాజ్కుమార్ గారు కంపోజ్ చేశారు. ఎంత సూదింగ్గా అనిపిస్తుందో నిజంగానే. ఆ బాండ్ ఏదైతే ఉంటుందో తండ్రికి కూతురికి, వాళ్ళు ఎప్పుడూ ఇంట్లో టుగెదర్ ఉంటారు ఏది చేసినా సరే, ఇది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చాలా అందంగా కనిపిస్తుంది. ఆ బాండ్ కొద్దిసేపు కొన్ని సీన్సే ఉన్నా సరే, మూవీ అంతా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతున్నప్పుడు వి ఫీల్ సో సూదింగ్ కదా. అండ్ నెక్స్ట్ పాట డాడీ మూవీలో నుంచి ఇంకోటి వినిపించేస్తున్నాను. అండ్ ఆఫ్కోర్స్ డ్యూయెట్లు కూడా ఏం తక్కువ కాదు, సూపర్ అంటే సూపర్ అనిపించినటువంటి మ్యూజిక్ అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ నా ప్రాణమా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చక్కటి పాట విన్నారు కదా, నా ప్రాణమా. ఉదిత్ నారాయణ చిత్ర గారు పాడినటువంటి పాట అది. అండ్ దీనికి చక్కటి సాహిత్యం అందించింది సిరివెన్నెల గారు. ఇక ఇటువంటి ఇంకొక వండర్ఫుల్ పాట వినిపించిన మందార బుగ్గల్లోకి ఉదిత్ నారాయణ్ అలాగే కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట. అయితే ఈ పాటను రాసింది శ్రీనివాస్ గారు. లెట్స్ ఎంజాయ్.

డాడీ మూవీలో మనకి కొన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చుతాయి, బాగా కనెక్ట్ అవుతాం కూడా. ఒకటి హీరో చిరంజీవి అండ్ హీరోయిన్ సిమ్రన్. ఓకే, ఇది బాగుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ పాటలు బాగుంటాయి, సీన్స్ బాగుంటాయి, అంతేనా? గ్రీన్ కలర్ శారీకి, గ్రీన్ కలర్ డ్రెస్కి, గ్రీన్ కలర్ చుడిదార్ అనే ఆ డైలాగ్స్కి నిజంగానే భలే ఏమంటారు, సీనిక్గా అనిపిస్తాడు, చూడడానికి బాగుంటాయి. అంతేకాదు ఆ బ్యూటిఫుల్ బాండింగ్ లవ్, ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఆ తర్వాత డాటర్ సెంటిమెంట్, ఆ కాంబినేషన్లో అంటే హీరో అండ్ హీరో డాటర్ ఇద్దరి మధ్యలో వచ్చేటువంటి ఆ సెంటిమెంట్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా చాలా బాగుంటాయి. కానీ ఒక కూతుర్ని మిస్ అయిన తర్వాత నిజంగానే అక్షయ ఫౌండేషన్స్ని స్థాపించి దాని తర్వాత ఎవరికైతే బాగా హెల్ప్ అవసరం అవుతుందో, ఎవరైతే యాక్సిడెంట్ అవుతారో, ఎవరికైతే మెడికల్ హెల్ప్ కావాల్సి వస్తుందో, ఆ హెల్ప్ చేసే విధానం, ఆ సీన్స్ని పర్టికులర్గా మూవీలో చూపించడం కూడా ఆడియన్స్ తొందరగా కనెక్ట్ అయ్యేలాగా చేసినటువంటి సీన్స్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, పాట తర్వాత మళ్ళీ చెప్తా. స్టే ట్యూన్డ్. వర్షం పడితే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది కదా, నిజంగా అనిపిస్తుంది, అందుకే వాన వాన పాట వినిపించేస్తాం మీకోసం. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫీల్ ద రెయిన్, వర్షం పడుతున్నట్టుగా.

ఉదిత్ నారాయణ్ అని చిత్ర పాడిన ఇంకొక వండర్ఫుల్ పాట విన్నారు కదా. ఎస్, సో దిస్ ఇస్ వాట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ డైలాగ్స్ ఉంటాయి అందులో. పిల్లల కోసం మాట్లాడేటప్పుడు ఇద్దరు యాజ్ అ పేరెంట్స్గా మాట్లాడుకోవడం, బ్యాడ్ డాడీ అక్కని చంపేశాడు అని చెప్పినప్పుడు నేను చంపేశాను అని చెప్పే కంటే చచ్చిపోయాను అని చెప్పుంటే బాగుండేది అని. అండ్ మనకు రాసుంటే అదిగో ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి రేపున వైఫ్ కావచ్చు అని. అంతేకాదు మనం ఇక్కడ ఏమనుకుంటామో అది ఖచ్చితంగా నిజమవుతుంది, మనం అనుకోవడమే లేట్ అని చెప్పే డైలాగ్స్. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివిటీని ఫిల్ చేసేలాగా అనిపిస్తాయి డైలాగ్స్ మూవీలో. 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ సినిమాకి చోటాకే నాయుడు గారు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ ప్రతి విజువలైజేషన్ సూపర్గా. అండ్ ఇంకొక కేమియో అపియరెన్స్ గురించి స్పెషల్గా చెప్పాలి, అదే అల్లు అర్జున్ గోపిగా అప్పుడప్పుడే హీరో దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి రావడం, మంచి ఫ్యూచర్ ఉందని మెచ్చుకోవడం, ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వడం. సో ఈ క్యారెక్టర్ కొద్దిసేపటి వరకు మంచి ఎమోషనల్ ఫీల్ని తీసుకొస్తుంది మూవీలో. అంతేకాదు తన కోసం డబ్బులు పెట్టడం, దానివల్లే డాటర్కి ప్రాబ్లం రావడం, ఇదంతా సినిమా పార్ట్ ఆఫ్ మూవీ. స్టోరీ అలా అలా రన్ అవుతూ ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయన్నమాట. అల్లు అరవింద్ గారు అలాగే సురేష్ కృష్ణ గారి ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా, ఒకరు డైరెక్టర్ మరొకరు ప్రొడ్యూసర్. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అనుకున్నంతగా క్రేజ్ లేకపోతే ఆ హిట్ టాక్ అనేది సంపాదించుకోలేకపోయింది అనేటువంటి ఫీల్ ఉండిపోయింది. కానీ ఈ సినిమా ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ సినిమా. సురేష్ కృష్ణ మ్యూజిక్ డైరెక్షన్లో, భూపతి రాజా గారి స్టోరీ అండ్ సత్యానంద్ గారి మాటలు అన్నీ టుగెదర్ ఈ సినిమాని నిజంగా ది బెస్ట్ మూవీగానే పెట్టాయి. స్పెషల్ క్యారెక్టర్ గురించి చెప్పాలి, అదే రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఎప్పుడూ హీరో వెంటే ఉంటూ హీరోకి ఏం కావాలి, హీరో ఏం మిస్ అవుతున్నాడు, మళ్ళీ ఏమొస్తే హ్యాపీగా ఉంటాడు అనేటువంటి పాత్రలో సుభాష్ అనిపించేలాగా యాక్ట్ చేశారు. రైట్, లెట్ మీ టాక్ మోర్. అండ్ శంకర్ మహాదేవన్ గారు పాడినటువంటి ఒక వండర్ఫుల్ పాట, లక్కీ లక్కీ పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్. ఈ పాటను రచించింది చంద్రబోస్ గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని చివరి పాట వినబోతున్నాం. బాలుగారు, అనురాధ శ్రీరామ్ గారు పాడినటువంటి పాట, మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ నాటీగా కూడా అనిపించేటువంటి పాట. చైతన్య ప్రసాద్ గారు రాశారు ఈ పాటని అండ్ ఆబ్వియస్లీ ఎస్ఏ రాజ్ కుమార్ గారు కంపోజ్ చేసినటువంటి ఈ వండర్ఫుల్ పాట పట్టా పక్కింటి నాటు.

0: ఇవి ఇవాల్టి ఏకచిత్ర గీతాలు. డాడీ సినిమా మీ అందరికీ కూడా చాలా ఫేవరెటా. కొంతమంది మెసేజెస్ కూడా చేశారు, అండ్ లెట్ సీ. ఎందుకంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరికి ఒకలాంటి ఎమోషన్, యాజ్ మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టుగా. మాకు చిరంజీవి గారు అన్ని సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం. ఏ మూవీ అయినా సరే మిస్ అవ్వకుండా చూస్తాం, ఒకటి రెండు మూడు సార్లు అయినా మేము మిస్ అవ్వకుండా చూస్తాం అంటూ మెసేజ్ చేశారు. నాగేష్ రాజ్, ఓ రైట్, భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. హాయ్ నాగేష్ రాజ్ గారు, అండ్ మీ రేడియో వాళ్ళందరికీ కూడా శతకోటి నమస్కారాలు. అలాగే మా కోసం మరొక చిరంజీవి గారి పాట ఏదైనా వినిపించండి ప్లీజ్ అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా అండి, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ.
1: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కుటుంబంతో కలిసి నృత్య ప్రదర్శనను తిలకించడానికి వెళదామనుకుంటాడు

అని చెబుతుంది. మల్లెమజ, మచ్చుజల్లు దినుసు, జాలమింకా వంటి వినసొంపైన పదాలతో చక్కని సాహిత్యం అందించారు పింగళివారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, సంగీతం ఘంటసాల.

మనిషికి కేవలం పుస్తక పరిజ్ఞానముంటే సరిపోదు. సమాజాన్ని పరిశీలించే తెలివితేటలు కూడా ఉండాలి. సమాజంలో ఉండే రకరకాల మనుషులు విభిన్న మనస్తత్వాలను కలిగి ఉంటారు. వారి జీవితాలు, జీవన విధానాలు కూడా వేర్వేరు రీతుల్లో ఉంటాయి. చాలామంది సామాన్యులైన మనుషులు అడ్డు అదుపులేని ఆలోచనల పరంపరలతో భిన్న ఉద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఈ లోకాన్ని భౌతిక దృష్టియే కాకుండా హృదయంతోనూ చూడగలిగితేనే అది అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నా ఈ జగన్నాటకంలో మన పాత్ర మనం పోషించక తప్పదు అంటూ అంతర్లీనంగా తాత్వికతకు అద్దం పట్టి ఈ గీతాన్ని బాటసారి చిత్రం కోసం భానుమతి ఆలపించారు. రచన సముద్రాల సీనియర్, సంగీతం మాస్టర్ వేణు.

అస్థిమిత బుద్ధిగల వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ అందుకు చింతించక అది దైవికమని భావిస్తుంది ఓ భార్యామణి. అంతేకాదు అతని చిలిపితనం మాటున మబ్బుచాటు చందమామలా ప్రకాశించి ఒక కవి పండితుడున్నాడని కూడా ఆమె గ్రహిస్తుంది. కథానాయకుడిని పరోక్షంగా సంబోధిస్తూ నీలాకాశంలో చందమామ తనకు దూరంగా ఉన్నప్పటికీ ఆ చల్లని వెన్నెల కలువభామకు అందకుండా పోదుకదా అని ఆశావాదం వ్యక్తం చేస్తుంది. తెరపై జూనియర్ శ్రీరంజని అభినయించగా అక్కినేని నాగేశ్వరరావు కూడా అమాయకంగా నవ్వుతూ ఈ పాటలో కనిపిస్తారు. మహాకవి కాళిదాసు చిత్రం కోసం పెండ్యాల నాగేశ్వరరావు లలితంగా స్వరకల్పన చేసిన ఈ గీతాన్ని పి. సుశీల ఆలపించారు. రచన పింగళి నాగేంద్రరావు.

మనసులోని మాటను సూటిగా తెలియపరచకుండా చిలిపి విమర్శలు చేసుకుంటూ నాయికానాయకులు పాడుకునే పాట ఇది. రమణ న్యాయశాస్త్ర పట్టభద్రుడు. అందాల రాశి అమ్మడుతో అతని పెళ్లి జరిపిస్తారు. వివాహమయ్యాక అమ్మడు కుటుంబీకులు పేదవారని తెలియడంతో కాపురానికి నిరాకరించి రమణను అతని తండ్రి మద్రాసుకు పంపిస్తాడు. తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పి తనలో మార్పు తీసుకురావాలని ఒక చిన్న నాటకం ఆడతాడు రమణ. ఆ నాటకాన్ని గురించి వివరిస్తూ, ఎవరో ఈ నవనాటక సూత్రధారులెవరో అని పల్లవి ప్రారంభిస్తారు రచయిత పింగళివారు. చదువుల సారం సాఫీగా సంసారాన్ని నిర్వహించుకోవడానికేనని తెలిసినవారే ఈ నాటకాన్ని ఆడిస్తారనడంతో పాట ముగుస్తుంది. పెళ్లి చేసి చూడు చిత్రం కోసం చారుకేశరాగంలో స్వరపరిచిన ఈ ప్రణయ గీతాన్ని స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

ఇబ్బందుల్లో ఉన్న ఓ గాన కచేరీ బృందానికి సహాయం చేసి ఆదుకుంటాడు ఓ మంచి మనిషి. చేతసాయమే కాకుండా నిండైన హృదయంతో వీణుల విందైన పాటలను కూడా ఆలపించి ఆ బృందనాయిక గాయని రూపాదేవిని ఆకట్టుకుంటాడు. సాధన చేస్తే మంచి గాయకుడవవుతావని ఆమె కితాబిచ్చి ఆ దిశగా ప్రయత్నం కొనసాగించమని చెబుతుంది. కాలగమనంలో ఒకనాడు సొంత ఊళ్ళో ఏర్పాటు చేసిన ఆ గాన కచేరీకి సహాయం చేసిన ఆ వ్యక్తి వస్తాడు. కాలమనే నదిలో కర్మ అనే పడవలో సాగే ఓ బాటసారి జీవితంలో అత్యాశ అనేది నిరాశ చూపే స్వాగతహస్తం లాంటిదని, మదిని పదిలంగా ఉంచుకోమని సున్నితంగా సాగే ఈ ప్రబోధాత్మక గీతం అనురాగదేవత చిత్రంలోనిది. గానం పీసుశీల, రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం చక్రవర్తి.

వేసిన విరితూపులతో మనసు తీయని అలజడికి గురవుతున్నదని, మరుడిని తనలో మోహం రేకెత్తించవల్లదని అర్థిస్తూ సాగిపోయే జావలీది. భగవంతునికి సమర్పణాభావంతో ఆలపించే నాయిక ప్రణయలీలావిలాసం వస్తువుగా ఈ పాటను మలిచారు పింగళివారు. అనంగుడి శక్తి సామర్థ్యాలు తెలిసిన ఈ అమ్మాయి తన జోలికి రావద్దని అంటుంది. కోకిలల మధురమైన కూజితాలతో మనసు మరింత కలవరపడుతున్నదని, ఏమీ తెలియని అమాయకురాలను నేను అని పాడుతుంది. తెరపై ఈ పాటను జమున అభినయించగా ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, సావిత్రి కూడా కనిపిస్తారు. మిస్సమ్మ చిత్రం కోసం ఖరహర ప్రియరాగం ఆధారంగా స్వరపరచబడిన ఈ పాటను పి సుశీల ఆలపించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

బుల్లూడి వేషంలో ఉన్న బుల్లెమ్మది ఆ పాత్ర. మీగడ తరకల్లాంటి చెక్కిళ్ళు, సొగసరి కళ్ళు కలిగిన ఈ అబ్బాయి అమ్మాయిగా పుట్టవలసిందని ఆటపట్టిస్తూ పాడుతున్నాడు ఓ అబ్బాయి. ఎంత విసురు చూపినా, నడకలోని నాజూకుతనం బయటపడినా బెట్టు చేస్తూ ఆమె అలాగే ముందుకు సాగిపోతుంది. నూనూగు మీసాల యవ్వనంలో ఉన్నవాడికి ఇంకా మీసాలు కూడా రాలేదని, ఎవరితోనూ ప్రేమలో పడలేదన్నమాట అని ఆ అబ్బాయి అన్న మాటకు ముసిముసిగా నవ్వుకుంటుంది ఆ అబ్బాయి. కాని అబ్బాయి అదృష్టవంతులు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం కెవి. మహదేవన్.

భజగోవిందం తన మరదలు ఉషను ప్రేమిస్తాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. కాని మామ ససేమిరా అంటాడు. భజగోవిందం అలిగి సన్యాసం పుచ్చుకుంటాడు. ఉష అలా చేయవద్దని తన భావను బ్రతిమిలాడుతుంది. అయినా మాట వినడు. అందర్నీ వదిలించుకుని సన్యాసిగా మారి చుట్టూ విచ్చేసిన భక్తులతో గోష్ఠి నిర్వహిస్తుంటాడు. ఇక ఉష కూడా అతనితో పాటు సన్యాసిని వేషం ధరించి భజగోవిందం మాటలకు కొసమెరుపులందిస్తుంది. వీళ్ల వాద సంవాదాలు అక్కడున్నవారికి విచిత్రంగా తోస్తాయి. ఉదాత్త భావాలతో గురువు చెప్పుకుంటే శిష్యురాలు ఆ భావానికి కారణఫలాన్ని ప్రతిఫలాన్ని బహిరంగపరుస్తూ నవ్వు తెప్పించే ధోరణిలో ఈ పాట సాగుతుంది. అప్పు చేసి పప్పుకూడు చిత్రం కోసం ఘంటసాల స్వర్ణలత ఆలపించిన గీతం, రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

అన్నయ్య కళ్ళలో కనిపించని దేవుడున్నాడట. దేవుడిలాంటివాడు మా అన్నయ్య అని ఓ చెల్లాయి ఇలా చెబుతోంది. ఒకే తీగకు పూచిన పువ్వుల్లా, ఒకే గూటి దివ్యల్లా ఉన్న వారి బలమైన బంధాన్ని ఈ గీతం వ్యక్తపరుస్తుంది. పగలైనా రాత్రైనా వాడని చిరునవ్వుల వెలుగులతో కలిమీలేములలో కలసిమెలిసి ఉన్నామని పాడుకుంటోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత రచయిత సి నారాయణ రెడ్డి గారికి వచ్చిన లేఖల్లో ఈ పాటను విన్న తర్వాత అన్నల పట్ల అపారమైన అభిమానం పెరిగిందని, అపార్థాలను తొలగించి ఆత్మీయతాబంధాన్ని బలపరచడంలో ఈ పాట ఉపకరించిందని ఎవరో రాశారట. బంగారు గాజులు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం తాతినేని చలపతిరావు.

నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978 విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదేటి పాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావి తోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

అంజలి పిక్చర్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన తారాగణంగా 1957 విడుదలైన చిత్రం సువర్ణ సుందరి. ఈ పాటలో సముద్రాల రాఘవాచార్యుల వారు ఉపయోగించిన ఆమణి, తటిల్లకము, మేమెరుపు, మైమరుపు, మొయిలురాజు, శారదయామిని, తలిసిన కనుగవ, విరిసిన కలువలు, చెలువము, ఆనందనాట్యాలు వంటి పదప్రయోగాలు

ఈ పాటకు ఎంతో విశిష్టతను చేకూర్చాయి. మనసులను పరవశింపజేసే రాగాలతో సంగీత దర్శకులు ఆది నారాయణరావు ఈ పాటను స్వరపరిచారు. గానం ఘంటసాల జిక్కీ.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి

0: 2.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి. రేపటి వివిధ భారతిలో మీరు వినబోయేటువంటి కార్యక్రమాలు: ఉదయం 6 గంటలకు అర్చన క్షేత్రదర్శిని కార్యక్రమాన్ని వింటారు, 6:50 చింతనం, మహాభారతంలోని శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 13వ భాగాన్ని వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. ఇక 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన డెంటల్ ఇష్యూస్ అనే అంశంపై డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి. 7:15 జనరంజని లేఖలు ఇమెయిల్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమాన్ని వింటారు. అలాగే 10:00 మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమాన్ని వింటారు. ఇక సాయంత్రం 5:00 చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని వింటారు. 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 7:15 ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ అనే అంశంపై రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పల గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక 7:30 సరదా సాయంత్రం కార్యక్రమంలో క్విజ్ అలాగే ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ కంటెంట్ కూడా వింటారు. 8:30 ఏకచిత్ర గీతాలు కార్యక్రమం వింటారు. తిరిగి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇక ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 5:53 మా ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. శుభరాత్రి. జై హింద్.